శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ మాసం 27వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: మనిషి కార్యసాధకుడు కావాలనుకుంటాడు. తాను చేపట్టిన ప్రతి పనిలో జయాన్ని కాంక్షిస్తాడు. కానీ జయం పొందే ముందు భయానికి లోనవుతాడు. ఈ భయం అనేది ఒక బలహీనత, ఒక మానసిక స్థిత్యా, అందరికీ సహజంగా ఉండే సామాన్య పరిస్థితియా అనేది నిత్య జీవితంలో ఎవరికి వారు ఎప్పటికప్పుడు అనుకునేదే. అలా అనుకుంటేనే కాలం వెళ్ళబుచ్చేస్తుంటాడు మనిషి. భయానికి లోనిగాను వాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకు భయపడాలి? భోగికి రోగ భయం, ధనవంతుడికి చోర భయం, శాంతి కాముకుడికి అశాంతి భయం, విద్యార్థికి పరీక్షల భయం, ప్రయాణంలో ప్రమాద భయం, జయాన్ని ఆశించేవాడికి అపజయ భయం, ఈ దేహానికి అడుగడుగున సందేహ భయం. భవబంధంలో చిక్కుకున్న ప్రతి మనిషి భయగ్రస్తుడే.

0: సామాజిక వలయంలో సాలీడులా బతికీడుస్తున్న ప్రతివాడు భయగ్రస్తుడే. ఆహార నిద్ర భయ మైథునాలు సర్వప్రాణులకు సమానమే. మరణ భయం ఎలాగూ సకల జీవులకు సమానమే. పుట్టనివాడికి గిట్టినవాడికి తప్ప అందరికీ భయం సాధారణం. మానవునిలో ఉన్న ఈ భయం అంతఃశత్రువులాంటిది, ఒడిని గట్టుకున్న నిప్పు వంటిది. అది దహిస్తూనే ఉంటుంది. మృత్యువు మనల్ని వీడని నీడలాంటిదైనా జాతస్య మరణం ధ్రువం అని విశ్వసించినప్పుడు ఎప్పుడో వచ్చే మృత్యువు పట్ల ఆందోళన పడటం కానీ విచారించటం కానీ ఉండదు. అన్ని రకాల భయాలకు మూల కారణం భ్రమ, భ్రాంతి. అన్ని భయాలను దూరం చేయగల ఒకే ఒక మంత్రం అభయం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవార్జవం. మనస్సును ప్రశాంత స్థితిలో ఉంచుకొని నిర్భయంగా అంతఃకరణ శుద్ధితో సాత్విక భావంతో సర్వమూ సర్వేశ్వరునిదే అని ఆ భారం భగవంతునిపై మోపి నిశ్చింతగా దానధర్మాలు చేస్తూ సేవాభావంతో భూతదయతో వాత్సల్యంతో పరోపకార బుద్ధితో వ్యవహరించడమే అభయం. ప్రలోభాలకు దూరంగా ఉండడం కూడా అభయస్థితిలో ఒక భాగం. యజ్ఞాలు ఈ రోజుల్లో లేవు. అందువలన మంచి ఆలోచనలతో మంచి కావ్యాలను పఠిస్తూ మంచిగా ప్రవర్తించడం అభయస్థితిలోని భాగమే. ఇది ఒక దైవీ గుణం. ఈ గుణాన్ని అలవర్చుకున్న వారికి భయం ఆమడ దూరంలో ఉంటుందని ఆర్యోక్తి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుంటారు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నింటిని గూర్చి అవసరాన్ని మించి అతిగా ఆలోచిస్తూ మనశ్శాంతి కోల్పోతూ భయానికి లోనవుతుంటారు మరికొందరు. అన్నపానాదుల్లో విలాసాల్లో విహారాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. భోగలాలసత అధికమైంది. విషయానురక్తితో పాటు వ్యాపార దృక్పథం కూడా పెరిగింది. నశించే ఈ శరీరం పట్ల వ్యామోహం ఎక్కువైంది. ఈ శరీరం అశాశ్వతమన్న సత్యాన్ని గ్రహించాలి. నశించే ఈ శరీరం పట్ల కోరికల్ని పెంచుకోవడం వల్లే సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కోరికల్ని పెంచుకొని కోరికలు ఈడేరుతాయా లేదా అని భయపడడం కంటే వైరాగ్యభావం అలవర్చుకోవడం మరో అభయ మార్గమని వేదాలు ఘోషిస్తున్నాయి. వైరాగ్యమేవాభయం. వైరాగ్యం మరొక దైవీ గుణం. సాధన ద్వారా ఈ దైవీ గుణాల్ని స్వంతం చేసుకోవాలి. చిత్త ప్రవృత్తి సాత్వికంగా ఉండాలి. భగవద్ధ్యాన నిమగ్నులైన వారే దైవీ గుణ సంపన్నులు. చిత్త మలినాల్ని దూరం చేసుకుంటూ అభయ మార్గంలో పయనిస్తూ ఉంటారు. భగవద్ధ్యానం భవభయహరణం. అందుకే భగవంతుడు అభయప్రదాత.
1: వ్యాఖ్యానం శ్రీ కెవి రమణ, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. రైతన్నలకు నమస్కారం. పశుగ్రాసంగా అజోలా లాభదాయకం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన జిల్లాలో ఎక్కువ మంది పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని కరవు సమయాల్లో పశువులకు దాణా లభించక ఇబ్బంది పడుతూ పాల దిగుబడి తగ్గిపోవడం వలన పాడి పరిశ్రమలో నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టాన్ని మనం అరికట్టుకోవాలి అంటే అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్కని మనం మన ఇంటి పెరట్లోనే పెంచుకొని పశువులకి దాణాగా వేసుకోవడం ద్వారా పశువుల యొక్క పాల దిగుబడి పడిపోకుండా తద్వారా పాల దిగుబడి అధికంగా ఉండేటట్లుగా చూసుకుంటూ మనం పాడి పరిశ్రమలో అధిక లాభాలని గడించడానికి అవకాశం ఉంది. ఈ అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్కని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్క పశువులకు చక్కటి దాణాగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని పెంపకానికి మన ఇంటి పెరట్లో కానీ పొలంలో ఒకవైపును కానీ 10 సెంటీమీటర్ల లోతు, 2.5 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు ఉండేటట్లుగా ఒక గోతిని తీసుకోవాలి. ఈ గోతిలో పాలిథిన్ షీట్ను పరచి దాని లోపల మెత్తగా జల్లెడ పట్టినటువంటి

మట్టిని 35 నుండి 30 నుండి 35 కేజీలు నింపుకోవాలి. ఈ మట్టి మనం పెంచుకోదలుచుకున్న అజోలా మొక్కకు ప్రాథమిక పోషకాలను అందిస్తుంది. తర్వాత 4 నుండి 5 కేజీల పేడను 15 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ మట్టి పైన చల్లాలి. ఈ పేడ నీటిలోనే మనం పోషకాల కొరకు 10 నుండి 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ను, 20 నుండి 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ ను 100 గ్రాములు వీటిని కూడా పేడ నీటిలో కలిపి, వీటన్నిటినీ కలిపిన నీటిని మనం పాలిథిన్ షీట్ పైన పరిచిన జల్లెడ పట్టిన మట్టి పైన చల్లుకోవాలి. తర్వాత ఆ కయ్యలో 10 సెంటీమీటర్ల లోతు ఉండేటట్లుగా నీటిని నింపి అందులో 1.5 కేజీ అజోల్లా మొక్కలను తెచ్చి వెదజల్లుకోవాలి. దీని నుండి 1 వారం రోజుల్లో 1 నుండి 1.5 కేజీ అజోల్లా మొక్కలను రోజు మనం తీసుకునేటట్లుగా ఈ మొక్కలు వృద్ధి చెందుతాయి. పశువులకు ఆహారంగా ఇవ్వవచ్చు. దీన్ని ఆహారంగా ఇచ్చేప్పుడు ఇతర వాణిజ్య ఆహారంతో కూడా కలిపి 1:1 నిష్పత్తిలో ఆహారంగా ఇవ్వడం ద్వారా పశువులు ఇష్టంగా మేతను తింటాయి. ఈ మేతను ఇవ్వడం వలన పశువుల్లో 15 నుండి 20% పాల దిగుబడి పెరిగినట్లుగా గమనించారు. అంతేకాకుండా మనం ఈ అజోల్లాను ఇంట్లోనే తయారు చేసుకోవడం వలన ఆహారపు ఖర్చు కూడా 25% వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ దాణాను పెరటి కోళ్లకు కూడా వేయవచ్చు. వరి నారుమడి యొక్క యాజమాన్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వరి నారుమడులు ఆరోగ్యంగా పెరగడానికి రైతులు తప్పనిసరిగా కొన్ని సూచనలను పాటించాలి. మన ప్రాంతానికి అనువైన BPT 5204, IR 36, IET 1445, RNR 1446, NLR 145 సోమశిల రకాలను ఎన్నుకోవడం ద్వారా మన చిత్తూరు జిల్లాలో రైతులు లాభాలను గడించవచ్చు. తర్వాత 80% పైబడి మొలక శాతం ఉండేటట్లుగా విత్తనాన్ని ఎన్నుకోవాలి. మొలక శాతం కట్టిన తర్వాతనే విత్తనాన్ని ఉపయోగించుకోవాలి. విత్తన మోతాదు 25 నుండి 30 కేజీల వరి విత్తనం 1 ఎకరానికి చొప్పున వాడుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బన్ డిజమ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. 24 గంటల తర్వాత మడుల్లో విత్తనాన్ని వెదజల్లాలి, లేదా 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బనిజం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి 24 గంటలు మండకట్టి నారు పోసుకోవాలి. ఇక నారుమడి తయారీ విషయానికి వస్తే భూమిని 3-4 సార్లు దున్ని కలుపు లేకుండా, మెట్ట పల్లాలు లేకుండా చదును చేయాలి. 1 నుండి 2 బండ్ల పశువుల ఎరువును వాడుకోవాలి. నారుమడి విస్తీర్ణం 5 నుండి 6 సెంట్లు ఉండాలి. 5 నుండి 6 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, దీంతో పాటుగా 1 కిలో పొటాషులను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు 1 ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడులను ఇచ్చిన తర్వాత పల్చగా నీరు కట్టి నిలవ కట్టాలి. ఈ నారులో జింకు లోపాన్ని గమనించినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. నారు తయారీకి 5 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు తక్కువ నీటిలో వేయాలి. నారు కంటే ముందు లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును కలిపి ఆ ద్రావణంలో నారు కట్టలను 15 నిమిషాల సేపు ఉంచి నాటుకోవడం వలన కీటకాల నుండి కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. నారు యొక్క ఆకు కొనలను తుంచి నారు నాటినట్లయితే కాండం తొలిచే పురుగు తాకిడిని నిర్మూలించుకోవచ్చు. వేరుశనగలో విత్తన శుద్ధి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వేరుశనగను విత్తుకోవడానికి ముందుగా కిలో వేరుశనగ విత్తనానికి 3 గ్రాముల మోనోక్రోటోఫాస్ లేదా 1 గ్రాము కార్బనిజం లేదా 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు తెగుళ్ళు నివారించుకోవచ్చు. అలాగే

కొత్తగా వేరుశనగ సాగు చేస్తున్న నేలల్లో అయితే విత్తన శుద్ధితో పాటు విత్తనానికి రైజోబియం కల్చర్ను కూడా పట్టించాలి. ఈ రైజోబియం కల్చర్ వేరుశనగ మొక్కల్లో నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. గతంలో వేరుశనగ వేసిన చేలలో అయితే వేరుపురుగు ఉన్నట్లయితే విత్తుకున్న తర్వాత వచ్చే వేరుపురుగు నివారణ కోసం ముందుగా 1 కిలో విత్తనాన్ని 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇదే విధంగా ఆముదాన్ని అంతర పంటగా వేసుకున్నట్లయితే ఆముదానికి కూడా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరామ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ మణి కార్యక్రమం ఉంటుంది. ఇందులో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కర్కంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్యాధికారి డి అనుష గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తోంది. ఇక కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే

0: కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పీహెచ్డీ పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ
1: ఇప్పటికి దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడ నుంచి ఇవాళ పీహెచ్డీ పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటిని అన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి 100,000 విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్ వీరెవ్వరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21st జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది.

0: ఉంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ సెషెల్స్ యాత్రార్థం అద్య ప్రాతః ప్రతిష్ఠతే. సెషెల్స్ దేశస్య స్వర్ణ జయంతి రాష్ట్రీయ దివస సమారోహి సహ విశిష్టాతిథిరూపేణ ఉపస్థితః భవిష్యతి. పంచదశోత్తర ద్విసహస్రతమ వర్షాత్ అనంతరం ఇయం తస్య ప్రథమా సెషెల్స్ దేశీయా యాత్రా భవిష్యతి. విదేశమంత్రాలయేన సూచితం యత్ భారతీయ సశస్త్రసేనాయాః ఏకం దళం, భారతీయ నౌసేనాయాః నౌపోతయుగలం చ అస్మిన్ ఉత్సవే సహభాగం కరిష్యంతి. యాత్రాకాలె ప్రధానమంత్రీ ద్విపక్షీయ సహయోగస్య సర్వేషాం పక్షాణాం సమీక్షాం కర్తుం పరస్పరహితస్య క్షేత్రీయేషు అంతారాష్ట్రీయేషు చ విషయేషు సవిస్తర విచారణార్థం సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన సహ సంవాదం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గుజరాతి భారత ట్యాక్సీతి సహకారితా ధృత్ భాటకయాన సేవాయాః శుభారంభం కరిష్యతి. సహకారితా క్షేత్రస్య వరిష్ఠాధికారిణః విభిన్నానాం సంస్థానానాం ప్రతినిధయః భారత ట్యాక్సీ సంబద్ధాః 4,000+ సారథీతి చాలకాః చ అస్మిన్ కార్యక్రమే సహభాగం కరిష్యంతి. ఆదౌ అహ్మదాబాద్, సూరత్, వడోదరేత్యాదిషు గుజరాతస్య 14 జనపదేషు అస్యాః సేవాయాః ఆరంభః భవిష్యతి. ఆగామి మాసపర్యంతం రాజ్యే సర్వత్ర సేవా విస్తారస్య యోజనా అస్తి. గృహమంత్రి అమిత్ షాహ గతవాసరే మాదక ద్రవ్యాణి విరుద్ధ్య సంయుక్త సంఘర్షాయ ఆహూతవాన్. సహ అవదత్ యత్ మాదక ద్రవ్యాణాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై

0: सामाजिक स्थिरतायै आर्थिक हिताय यूनां देशस्य च भविष्याय भयं जनयति। सः आध्यात्मिक नेतृन् यूनः मातृशक्तिं च अस्य संघर्षस्य कृते एकस्मिन् मञ्चे आगत्य कार्यं कर्तुम् आग्रहीतवान्। श्री शाहः नवदिल्ल्यां मादकद्रव्यविषयक संयोजनकेन्द्रस्य दशमशीर्षस्तरीयसभां सम्बोधयन् एवम् अभ्यभाषत।
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें।
0: उत्तर प्रदेशारक्षिबलेन श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र न्यासस्य दानराशि वञ्चना प्रकरणे प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टौ जनाः निगडिताः। इदं तावत् प्राथमिकं प्रतिवेदनं मुख्यमन्त्रिणः योगिनः आदित्यनाथस्य निर्देशेन विशेष निरीक्षण दलस्य अनुशंसानन्तरं पञ्जीकृतम् आसीत्। इदं प्रकरणं श्रीरामजन्मभूमितीर्थक्षेत्रन्यासेन प्राप्तानाम् उपहाराणां दानानां च वञ्चनासम्बद्धारोपाणां प्रकाशनानन्तरं सम्मुखम् आगतम्। न्यासस्य अनुरोधेन मुख्यमन्त्रिणा योगिना आदित्यनाथेन एकस्य विशिष्टनिरीक्षणदलस्य सङ्घटनाय आदेशः प्रदत्तः। भारतीयर्तुविज्ञानविभागेन अनुमितं यत् सोमवासरं यावत् दिल्ली पंजाब हरियाणा चंडीगढ़ पूर्वीयोत्तरप्रदेश राजस्थान मध्यप्रदेश महाराष्ट्रोत्तराखण्डेषु लक्षद्वीपस्य कतिपयक्षेत्रेषु च तडित्पातस्य संभावना अस्ति। कोलकाता दुर्घटनायां आहतानां संख्या एधित्वा षोडश संजाता अस्ति। तत्र व्रणितानां उपचारः SSKM चिकित्सालये प्रवर्तते इति वार्ताः।
2: आकाशवाणी तिरुपति केंद्रम। నూట ఏడు పాయింట్ ఐదు 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:26. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 9వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఈరోజు ఈ ఉదయం 8:35 శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆ తర్వాత 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పట్ల కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఈ కార్యక్రమానికి మీరు కూడా వాట్సప్ చేయొచ్చు. వాట్సప్ చేయాలంటే మా నెంబర్ 8772446605. 10:00 వసుదైక కుటుంబం వార్తా సమాచారం, అంతర్జాతీయ వార్తా సమాచారం విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు 3:05 ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. అనంతరం వివిధ భారతి

కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ఖరీఫ్ వేరుశెనగ సాగులో మెళకువల గురించి డాక్టర్ కె మాధురి, శాస్త్రవేత్త ఎక్స్టెన్షన్ కెవికే కలికిరి వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఇక 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, అనంతరం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ఈరోజు సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఈరోజు రాత్రి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కర్కంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనుష వారి ప్రసంగం మీరు వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం తిరిగి 8:40 చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఈరోజు రాత్రి ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే, 9:30 ఏకచిత్ర గానం శీర్షికన సోగ్గాడు సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. ఇక కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి

0: పై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సుది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబిజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు భారత్ ట్యాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 150,000 మందికి పైగా డ్రైవర్లను, 700,000 మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సోవరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డమ్లో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్దే స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: Which is very comprehensive. It's not only about tariffs and rules of origin. It's not only about traded goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య

0: ఒప్పందం సంస్కృతి విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనెజులాలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ను ప్రారంభించింది. వెనుజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1,000 సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమెస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 12 సెకండ్లు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
7: ఈనాటి

ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 9వ భాగం వినవచ్చు. ముందుగా చరిత్రలో ఈరోజు. ఈరోజు జూన్ మాసం 27వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు కొన్ని, జన్మదినాలు, మరణదినాలు, అలాగే స్పెషల్ డేస్, ఈ గురించి తెలుసుకుందాం. ముందుగా సంఘటనలు. 1787 సంవత్సరం ఇదే రోజున జూన్ 27 తారీఖు నాడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ జిల్లా కలెక్టర్కి, న్యాయాధిపతి అధికారులకు అంటే జడ్జెస్కు, మ్యాజిస్ట్రేట్ అధికారులకు కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. కొన్ని పోలీస్ అధికారాలను కూడా ఇచ్చింది. 1787

ఉత్తర్వుల ప్రకారం ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ జిల్లా కలెక్టర్కి, న్యాయాధిపతి అధికారులకు అంటే జడ్జెస్కు, మ్యాజిస్ట్రేట్ అధికారులకు కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. కొన్ని పోలీస్ అధికారాలను కూడా ఇచ్చింది. 1793లో బెంగాల్లో శాశ్వత కౌలుదారి పద్ధతి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ పద్ధతి దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత కలెక్టర్కు ఇచ్చినటువంటి ఈ న్యాయాధిపతి అంటే జడ్జ్ అధికారాలను, మ్యాజిస్ట్రేట్ అధికారాలను, పోలీస్ అధికారాలను తొలగించేశారు. అప్పుడు మరలా 1831లో కలెక్టర్కి తిరిగి న్యాయాధికారులకు అంటే మ్యాజిస్ట్రేట్ అధికారులకు ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ తిరిగి అధికారాలను ఇవ్వడం జరిగిందన్నమాట. అది అప్పట్లో జరిగిన సంఘటనలు. ఏడవ సంవత్సరం ఇదే రోజున యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా చేసి క్రొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ను నియామకం చేసిన రోజు ఈరోజు. మీరు వింటున్నారు చరిత్రలో ఈరోజు. ఈరోజు జూన్ 27వ తారీఖున జరిగిన కొన్ని సంఘటనలు. ఇంగ్లాండ్ 1967 ఇదే రోజున ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఏటీఎం యంత్రాన్ని ప్రవేశపెట్టిన రోజు ఈరోజు. ఇది 1967 జరిగిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఏటీఎంలు విపరీతంగా పెరిగిపోయాయనుకోండి. సో మనము ఏటీఎం గురించి ఫస్ట్ ఎప్పుడొచ్చింది అన్నది ఈరోజు తెలుసుకోగలిగాం. సరే, ఇక మనం ఇప్పుడు కొంతమంది జన్మదినాలు కూడా తెలుసుకుందాం. 1838 ఇదే రోజున బకిం చంద్ర చటర్జీ జన్మించిన రోజు ఈరోజు. వీరు బకిం చంద్ర చటర్జీ అనగానే టక్కున మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే వందే మాతర గీతం. ఈ వందే మాతర గీతాన్ని రచించిన వారు వీరన్నమాట. వీరు స్వాతంత్ర సమరయోధులు. చటోపాధ్యాయుని బ్రిటిష్ వారు చటర్జీ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ఫుల్ నేమ్ వాళ్ళు పిలవలేకపోయేవాళ్ళు అన్నమాట. అందుకని బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా చటర్జీ అని పిలవడం ప్రారంభించింది ఆ రోజుల్లో. వీరు బెంగాలీ కవి అండి, వ్యాస రచయిత, సంపాదకులు. ఈయన వందే మాతరం రచన ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరు రాసినటువంటి ఆనంద్ మఠ్ అనే నవల నుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసిందని చెప్పాలి. ఆయన 1838 జూన్ 27వ తారీఖున బ్రిటిష్ ఇండియా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ భారతదేశంలో నైహతి, అందులో అక్కడ జన్మించారన్నమాట. ఇక ఆయన సాహిత్య సేవ గురించి వెళ్తే కనుక ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో చటర్జీ గారు అగ్రగణ్యులని చెప్పాలి. ఒక్క బెంగాలీ సాహిత్యాన్నే కాకుండా సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో, 20వ పూర్వార్ధంలో కూడా అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశారు. పూర్వకాలంలో కానీ ఇటీవల కాలంలో కానీ ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర సమర చరిత్రలో ఒక మహాకవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి ఉద్యమింపచేసిన సంఘటన ఇక బకిం చంద్రుడి విషయంలో లాగా మరొక దేశంలో, మరొక దేశ స్వాతంత్రోద్యమంలో సంభవించలేదు అని మనం గుద్ది చెప్పచ్చు, ఒక్కడించి చెప్పచ్చు అన్నమాట. సో ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఉన్నాయండి. మరి అవన్నీ మరి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు. తర్వాత ఆయన రచనలు మరి ఎంతోమందికి ఆదర్శాలు. ఆయన సాహిత్యం 20వ వంగ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని అజిత్ కుమార్ అనే సాహితీవేత్త తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తాడనమాట. ఇక ఆయన

0: చాలా ఉన్నాయి. ఒక వందే మాత్రమే కాదు, దుర్గేష్ నోందిని ఆయన రచించిన కాల్పనికాలు, అలాగే కపాలకుండల, మృణాళిని, విషర్భిక్ష్క, ఇది విషవృక్షం అన్నమాట, 1873లో ఆయన చేశారు. ఇందిర, అలాగే 1873లో ఈయన దీన్ని రచించారు. ఇట్లా చాలా ఉన్నాయండి. తర్వాత ధార్మిక రచనలు కూడా చేశారు, ఈ రచనల సంకలనం కూడా చేశారు, వ్యాసాలు చేశారు. ఇలా ఆయన గొప్పతనం ఎంతో. వారి జన్మదినం ఈరోజు మనం జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి. అలాగే 1917 ముక్కామల అమరేశ్వరరావు గారు జన్మించారు. వీరు రంగస్థల నటులు, దర్శకులు. ఇక రమేష్ నాయుడు తెలుగు సినీ సంగీత దర్శకులు. ఈయన 1933 జన్మించారు. అలాగే రాహుల్ దేవ్ బర్మన్, వీరు సంగీత దర్శకులు, 1939 జన్మించారు వీరు. ఓకే అండి, ఇప్పుడు మనం కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 1927 ఇదే రోజున కాళ్లకూరి నారాయణరావు గారు మరణించిన రోజు. వీరు నాటకకర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయాగ్రహణ వాద్యాధురంధరుడు. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం మర్చిపోకూడదు. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాంకే ఈ చరిత్రలో ఈరోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాళ్లకూరి నారాయణరావు గారు సంఘ సంస్కర్తగా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో. ఓకే, తర్వాత పంతొమ్మిది వందల 1952 ఇదే రోజున సిఆర్ సుబ్బరామన్, మనందరికీ తెలుసు, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకులు, నిర్మాత, వీరు మరణించిన రోజు ఈరోజు. అలాగే 1978 ఇదే రోజున జవ్వాది లక్ష్మయ్య నాయుడు గారు జన్మించిన రోజు. కళాపోషకులు వీరు, శాసనసభ్యులు కూడా. ఇదే రోజున జూన్ 27 తారీఖున మానెక్ షా వీరు మరణించిన రోజు. వీరు భారతదేశము మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ అంటారు ఆయన అన్నమాట, మానెక్ షా. తర్వాత 2009 ఇదే రోజున ఏరాసు అయ్యప్ప రెడ్డి వీరు మరణించిన రోజు. వీరు న్యాయశాస్త్ర కోవిదుడు, అలాగే మరి మాజీ లోక్సభ సభ్యులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇదండి కొంతమంది మరణదినాలను కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక స్పెషల్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతే కనుక, ఈరోజు జాతీయ ఉల్లి దినోత్సవం. ఉల్లిపాయలు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. కాబట్టి ఈ స్పెషల్ డేని మనము తప్పకుండా తెలుసుకోవాలి. ఓకే శ్రోతలు, ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నాం కదా, ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 9వ భాగం.

వెంకటేశ్వర, నీవు వెళ్ళి వెలది, నేను 1000 తప్పులు చేశాను, అయినప్పటికీ నన్ను క్షమించు, కాపాడు అనగానే అలమేలు మంగమ్మ, నీ శరీరం మీద వెలసిన పులకాంకురాలను, గాయాలను, తర్వాత దెబ్బల్ని చూచి కూడా నీ అలుకును తీర్చి తన గోళ్లతో నీ చెక్కు మీది చెమటను తొలగించి నీ పై చెమట కూడా ఆరాలనే ఉద్దేశంతో తన పమిట కొంగుతో విసురుతుంది. అలిమేలు మంగమ్మ అందాన్ని ఆవిష్కరించే అందమైన పద్యమిది.

వెంకటేశ్వర, అది ఏమి సామర్థ్యము? అది ఏమి మహిమ? అది ఏమి విలాసము? అది ఏమి విభ్రమము? ఏమి ఆశ్చర్యము? ఆ చక్కదనపు సంపద ఏమిటి అని ప్రపంచాన్నే మోహింపజేయగల చంద్రవదనలు సైతం అలివేలు మంగమ్మకు తలంటిపోయాలనే ఉద్దేశంతో చూస్తూ ఆమె కుప్పుకు ఇరువైపులా మెరిసిపోతున్నటువంటి ఆమె కుప్పును మళ్ళీ మళ్ళీ చూస్తారట. జ్ఞానులు సైతం అలమేల మంగమ్మను కొనియాడే వైనాన్ని తెలియజేసే పద్యమిది.

జ్ఞానులు సైతం ఆకాశం నుంచి కొనియాడతారు. ఎలాగంటే మహావిష్ణువుకు లక్ష్మీదేవిలాగా ఈ అలమేలు మంగ శ్రీనివాసునకు విలసిల్లుతూ ఉన్నదని కొనియాడుతూ ఆమె యొక్క పరిమళాన్ని వైభవాన్ని అనేక విధాలుగా ప్రస్తుతించారు.

ప్రభాత రేఖల కార్యక్రమంలో ఇంతవరకు మీరు అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి ముండత్నం గారి వివరణ 9వ భాగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 to 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 224606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక

0: ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರೇರಣಾತ್ಮಕ ಕಾರ್ಯಕ್ರಮಂ ರತ್ನ ದೀಪಿಕಾವಳಿ.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీకోసం వినిపించబోతున్న పాట బెన్నీ డయల్ పాడిన పాట, ఇది ఆవార సినిమా నుంచి. భువనచంద్ర గీతానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన పాట వినండి.

విన్న పాట ఆర్య చిత్ర. ఈ సినిమా నుంచి అపర్ణ నందన్ పాడిన పాటది. ఈ పాటకు సంగీతం సురేష్ యువన్, గీత రచన కరుణాకర్ అడిగరల. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న మరొక పాట షర్మిల దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటది, అల్లుడు సీను. ఈ సినిమా నుంచి రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్న పాట ఆనంద్ సినిమా కోసం. లక్కీ అలీ పాడిన పాటది. వెటూరు గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం. కార్యక్రమంలో ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. తర్వాత జావేద్ అలీ పాడిన పాటది, సీతారామశాస్త్రి గీతరచన. సంగీతం మిక్కీజే మేయర్, సినిమా గణేష్.

విన్న పాట బాద్షా సినిమాలోది, పాడినవారు రంజిత్, రాహుల్ నంబియర్ నవీన్ కలిసి పాడిన కృష్ణ చైతన్య గీతం ఎస్ తమన్ సంగీతం. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గంగా సినిమా నుంచి జెస్సి గిఫ్ట్ స్వర్ణలత పాడిన ఈ పాట వినండి. ఈ పాటకు గీతం అందశ్రీ, సంగీతం కోటి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్, సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్, కుసుమ్ పథకాలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 233 2447 ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారం హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛన్ కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

0: చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి వారి గాత్రం వింటారు. ముందుగా నీలాయాతాక్షి మిశ్రచాపుతాళం శ్యామశాస్త్రి వారి కీర్తన.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇండియా యాప్ ను ప్లేస్టోర్ లేదా waters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చివరిగా విన్నది నీసరి ఎవ్వరే రామయ్య. ఆదితాళం త్యాగరాజు వారి కీర్తన. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు బలిచేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుతున్న సినిమా పాటల కార్యక్రమం విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: కార్యక్రమంలో ముందుగా మన కోసం వాట్సాప్ చేసిన శ్రోత వాట్సాప్ చిత్రమంజరిలో గుడ్ మార్నింగ్ శుభోదయం అంటూ మొదలుపెట్టేశారు మన శ్రోతలు. నువ్వొస్తావనే సినిమా నుంచి పాటల పల్లెకవై అనే సాంగ్ తప్పకుండా వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అక్కడి నుంచి సద్దానప్ప అరుణ అఖిల్ లింగరాజు సుధీర్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను

0: ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత శ్రోత ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారములు అంటూ మొదలు పెట్టేశారు వాట్సాప్ నెంబర్, వాట్సాప్ మెసేజ్. వీళ్ళు తిరుపతి జిల్లా చిగురువాడ నుంచి, నార్త్ నుంచి మరి మనకు మెసేజ్ చేశారు. కరిబా, హరీష్ కుమార్, సంక్రాంతి, సావిత్రి, లోక్నాథం, అలాగే రిటైర్డ్ టీచర్ చంద్రకళ్ళ, ధనంజయులు, వీరంతా కూడా మాకు రాముడు భీముడు సినిమాలో తెలిసిందేలనే పాట వినిపించగలరు అని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

తర్వాత వాట్సాప్ చిత్రమంజరిలో కౌసల్య కృష్ణమూర్తి సినిమా నుంచి రేపటి కళ అనే పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజని, మాయ, ఇంకా వారి కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట వినిపించమన్నారు శ్రోతలు. మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: నమ్మలారా ఇయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా.

పాటల కార్యక్రమం. తర్వాత శ్రోత మనకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నుంచి ఎగువ పోకలవారిపల్లి, అక్కడి నుంచి మనకు వాట్సప్ చేశారు శ్రోత, నీకోసం సినిమా నుంచి టైటిల్ సాంగ్ వేయండి అంటూ బాలసుబ్రహ్మణ్యం రాజు. ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట విందాం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: తర్వాత మెసేజ్ చిత్తూరు నుంచి వచ్చింది. బాలాజీ గారు, మరి మాకు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ప్రియతమ అనే పాట తప్పకుండా ప్రసారం చేయండి అంటూ మనకు పెట్టారండి, మెసేజ్ చేశారు. వారి కోసం ఇప్పటి పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత మెసేజ్ చేశారు పుత్తూరు నుంచి శ్రోతలు హర్షవర్ధన్, ఉమాశంకర్ వారి కుటుంబ సభ్యుల కోసం జూనియర్ సినిమా నుంచి పాట కావాలి అంటూ మనకు మెసేజ్ చేశారండి. ఇప్పుడు ఆ సినిమా నుంచి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత మనకు మెసేజ్ చేశారు. విజయ నిర్మల గారు నటించిన సినిమా ప్రేమ సంకెళ్ళు, పాట మెరుపులా మెరిసావనే పాట వినిపించనండు. చౌటప్పల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: తర్వాత మెసేజ్, హలో గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అంటూ మనకు మొదలుపెట్టేసి ఇసుకపల్లి నుంచి రమాదేవి మెసేజ్ చేశారు. అంతఃపురం మూవీ నుంచి అసలేం గుర్తుకు రాదనే పాట మాకోసం ప్లే చేస్తారా అంటూ. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై. తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, పెనుమూరు మండలం చెక్పోస్ట్ నుంచి టైలర్స్ వాళ్ళు జగన్నాథ్ రెడ్డి, యోగేష్ బాలాజీ, వెంకటేశ్వర్ వీరంతా కూడా మన కోసం అబ్బాయి గారి పెళ్లి సినిమా నుంచి పాట వినిపించమని మనకు మెసేజ్ చేశారు. వారందరి కోసం ఈ పాట విందాం.

తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ మేడం, కేశవరావు ఫ్రమ్ కడప అంటూ మనకు మెసేజ్ చేశారు. మాకు ఇష్టమైన పాట గీతాంజలి సినిమా నుంచి, ఆమని పాడవి అనే పాట వినిపించరా అంటూ మరి మెసేజ్ చేస్తూ, ఈ పాట మా కుటుంబ సభ్యులందరి కోసం అని మెసేజ్ చేశారు. ఓకే, మీకోసం ఈ పాట ఇప్పుడు విందామా?

0: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతోంది. ఇక కొంచెంసేపట్లో వసుదైక కుటుంబం, విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణామెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన 2 శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ 2 భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీర ప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
2: The question my party is asking now is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question. And I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
1: కీ స్టామర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7 ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది.

0: ఇక యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100ల కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్ కు నేరుగా నగదు ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్ కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వాన్స్ పేర్కొంటూ
1: But fundamentally, what Jared and the Qataris and the entire team here in Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఇరువురు మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ అర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయు అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్, ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రైన్ మాట్లాడుతూ హార్మౌజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

0: మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్లాఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ది చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్ 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
1: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
0: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కోజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు కదా నరసింహ సినిమా నుంచి. అండ్ మనం హరివిల్లులో ఉన్నాం, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. 2026 జూన్ నెలలో సుప్రీంకోర్టు పౌరుల ఏ హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించింది అని చెప్పి అడిగాను, ఆన్సర్స్ వచ్చేసాయి. మరి చూసేద్దాం.

0: అప్పలరాజ్ గారు పడే నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు జిఎన్ రావు గారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లడ్కీ హక్కు అంట, కాదండి అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. సో చంద్ర గారు మీరు వచ్చారంటే సందడే సందడే అంటున్నారు, యాక్చువల్లీ నిన్న కాక మొన్నే అనమాట వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణ గారు పంపించారు, నాకు తెలియదు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు, ఓకే చెప్తానండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వాసు గారి చిట్టికైతే చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా మహిద గారు విద్యానగర్ నుంచి పంపించారు అనమాట, మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వీసీ మోహన్ గారు మార్కపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు చందనాకి వందనం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉన్నాం, 4 రోజుల నుంచి వరుణ్ గారు నేనున్నాను అని పిలుస్తున్నారంట, ఓకే నేనున్నాను అంటున్నారా, బాగుంది. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ చందమ్మ వచ్చారు, మా ఊరు చల్లబడింది ఎందుకంటే మనసు చల్లనిది అంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఆకాశవాణి శ్రోతలకు ఊరట లభించింది, ఓ చందన నీవు చల్లగా ఉండు మమ్మల్ని ఉంచు మమ్మల్ని చక్కగా చూడు తల్లి అంటే ధన్యవాదాలు అంటూ పంపించారు రఘువీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి. వా చిట్టికి అయితే మీరు కూడా పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా డ్రైవర్ రాముడు సాంగ్ ఇప్పుడు అంటే యాక్చువల్లీ సాంగ్ రిక్వెస్ట్ అయితే మనకి లేదు, బట్ అది విషయం, మంచి సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాం అంటే లిజనర్స్ అందరి కోసం మంచి సాంగ్ అయితే వినిపిస్తాను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత. సో ఇంతకీ అది ఏ హక్కు అని అంటే సుప్రీంకోర్టు ఒక హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించింది ఈ నెలలోనే అని చెప్పాను కదా, అది ఏ హక్కు అంటే రైట్ టు వాక్ సేఫ్లీ ఆన్ ఫుట్పాత్ అనమాట, అంటే ఫుట్పాత్ పై సురక్షితంగా నడిచే ఒక హక్కు. సో ఈ హక్కునైతే ప్రకటించింది అనమాట. అంతేకాదు రహదారులు అలాగే వాహనాలు ఎక్కువగా వెళ్లే చోట ఫుట్పాత్ని కూడా ఏర్పాటు చేయమని ఆదేశాన్ని జారీ చేసిందట. అది విషయం మరి ఇంకొక క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మన ఇండియాలో ఒక ప్రాజెక్ట్ని ప్రధాని గారు శంకుస్థాపన చేశారనమాట, దాని పేరేంటనేది నేను చెప్తాను, అది ఎక్కడ శంకుస్థాపన చేశారు అనేది మీరు చెప్పాలి, ఓకేనా? కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారు? కోల్ టు అమోనియం నైట్రేట్ అనే ప్రాజెక్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారు? తెలిస్తే 0866248814 కి ఆన్సర్ చేసేయండి. ఒక సాంగ్ వినేద్దాం, స్టే ట్యూన్డ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.

0: ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు.
4: తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్, కంగువా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన ఇండియాలో కోల్ టు అమోనియం నైట్రేట్ అనే ప్రాజెక్ట్ ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారు అని అడిగాను. మరి ఈ క్వశ్చన్

0: స్కాన్స్ తెలిస్తే పంపించండి అన్నాను. మన లిజనర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు, చూసేద్దాం ఎవరు పంపించారు ఏంటనేది. సో ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్ విసి మోహన్ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, వాసు గారు పంపించారు శనబండ నుంచి. జానకి గారికి ధన్యవాదాలు తెలపండి చందనమ్మ అంటున్నారు. ఓకే తప్పకుండా. అండ్ అలాగే అప్పలరాజు గారు బడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరవి నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ నేను మీకు పెద్ద ఫ్యాన్, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు రమణ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంతకుముందు చెప్పినందుకు సారీ అంట. ఏం పర్లేదు, ఆన్సర్ లేకపోతే ఈ మాట ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. అండ్ లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మహిద గారు పంపించారు విద్యానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ చేశారు సంగీత గారు ముంబై నుంచి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ పంపించారు వెంకట నారాయణ గారు. అండ్ ఝాన్సీ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ అంటూ విజయలక్ష్మి గారు ఆన్సర్ కాకినాడనా లేకపోతే మీరు కాకినాడ, మేబీ మీరే కాకినాడ అనుకుంటా. ఆన్సర్ అయితే అది కాదు, మరి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. సో ఇంతకీ ప్రధాని నరేంద్ర మోదీ గారిచే స్టార్ట్ చేయబడ్డ ఆ కోల్ టు అమోనియం నైట్రేట్ అనే ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే ఒడిశాలో అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఒడిశాలో ఎక్కడ అనంటే ఒడిశాలోని లఖన్పూర్ అనే ప్లేస్లో జార్సుగూడ అనే జిల్లాలో. సో ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడైతే అక్కడనమాట. సో అది కూడా ఎప్పుడో కాదు, మొన్న 20వ తారీఖే, జూన్ 20వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. అది సంగతి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్తో మన హరివిల్లు కూడా అయిపోతుంది. మరి అది కూడా ఈ యొక్క 2026కి సంబంధించిందే. మరి ఈ 2026లో భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు ఒకటి ఉంది. సో ఆ అవార్డు పేరేంటంటే వుల్ఫ్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అనమాట. వుల్ఫ్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, దీన్ని గెలుచుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆయన పేరు తెలిస్తే ఆన్సర్ చేయండి. సో ఓకేనా, భౌతిక శాస్త్రంలో వుల్ఫ్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అనే అవార్డుని గెలుచుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? మరి తెలిస్తే ఆన్సర్ చేస్తుండండి. ఇంకొక మంచి సాంగ్ విందాం. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి. యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, ఇలా పాడుకుంటూ ఉంటే అందరూ ఖుషిగానే ఉంటారు. మరి నేను అడిగిన చివరి క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. వుల్ఫ్ ప్రైజ్ అంటే ఇదొక ఇంటర్నేషనల్ అవార్డ్ అనమాట. సో ఇది ఫిజిక్స్ లో ఎవరికి వచ్చింది? ఫిజిక్స్ లో ఒక మన ఇండియన్ సైంటిస్ట్ కి వచ్చింది అనమాట. ఆయన ఎవరు? అది కూడా ఈ 2026 లోనే వచ్చింది. మరి ఆయన ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. వచ్చేసి మన లిజనర్స్ పెట్టిన ఆన్సర్స్ అన్ని మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు ఆన్సర్స్ అనేది. సివి రమణ్ గారు కాదండి, సంహిత గారు తిరుపతి నుంచి పంపించారు. అయ్యో అప్పుడే అయిపోయింది ఈ ప్రోగ్రామ్ చందన, మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి. రాజేష్ గారు నేను త్వరలో వస్తాను. నెక్స్ట్ ఇంకా అబ్దుల్ గారు పెద్దపరమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సంగీత గారు ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. స్వాతి నాయక్ గారు కాదండి, ఇంకొక పేరుందనమాట, చెప్తాను అదేంటి ఎవరదనేది. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఒక పాట పాడి చందన అంటున్నారు మురళి గారు. ఓకే, బట్ రూల్స్ ఒప్పుకోండి, థ్యాంక్ యూ అడిగినందుకు. అండ్ అతను నాథట, ఓకే, కానీ పూర్తి పేరు తెలియదా మీకు? ఓకే, సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు, అమలాపురం నుంచి అనమాట. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరింతకీ ఎవరు ఆ సైంటిస్ట్ అంటే జైనింద్ర కే జైన్ అనమాట. సో ఆయనకి వుల్ఫ్ ప్రైజ్ ఫిజిక్స్ లో, ఫిజిక్స్ అనే కేటగిరీలో వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్రైజ్ అయితే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మెడిసిన్, అగ్రికల్చర్, ఆర్ట్స్ అన్ని రకాల కళలు వీటన్నిటికీ సంబంధించి ఇస్తూ ఉంటారనమాట. 1978 లో స్టార్ట్ చేశారు ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది. సో అది విషయం మొత్తానికి ఏదో రామ మెరుపుతీగ అన్నట్టు ఇలా వచ్చి అలా అయిపోయింది మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. సో మన నెక్స్ట్ టైం మీ అందరినీ కలిసినప్పుడు మంచిగా మన అందరం కలిసి ఎక్కువసేపు ఇలా సందడి చేద్దాం, అదే విషయం. అండ్ అలాగే ఇంకొక ఆన్సర్ అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు. సో ఆయన కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇంకెవరు మెసేజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి 10:45 ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ నేను కూడా ఇప్పుడే టాటా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి. సో మళ్ళీ మీ అందరినీ కూడా త్వరలోనే కలుస్తాను. అండ్ అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి అంతే.

0: నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504647.
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి పనికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్ తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటా ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్ గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్ కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మనందరికీ కామన్ గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి, డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్ తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్ కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్ గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతోంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్ గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్ కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క HbA1c 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్ లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈ రోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్ కి స్పందించదో ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు, షుగర్ రాదు అనే ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం

పెడుతున్నాం అంటే, ఎవరైనా ఒక పర్సన్ చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే అతన్ని అసలు ప్రీ డయాబెటీస్ లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్ గా ఏ మాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్ లోను, అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అనమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే పీసీఓఎస్ అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా గనక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్రొస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి, దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే, హోమా ఐఆర్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్ లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే, అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకుని అది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబౌవ్ ఉంటే, 4 to 5 మధ్యలో లేదా 5 కంటే అబౌవ్ ఉంటే సిగ్నిఫికెంట్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్, అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్, నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్, నిద్ర ప్రాపర్ గా నిద్రపోయి, వ్యాయామము, తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలా మందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిధం బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారగట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2

0: మూడు రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాకా ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది. అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట. అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు, కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి, లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహనే కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్, అధిక కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్,

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान भी केंद्र प्रभुत्वं जन विश्वास चट्टं 2026 కింద ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నేరాలకు కఠినమైన శిక్షలను అలాగే కొనసాగించింది. ఔషధాలు సౌందర్య ఉపకరణాల చట్టం 1940, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 కింద పలు చిన్న సాంకేతిక ఉల్లంఘనలు నేరారహితంగా మార్చింది. బలమైన నియంత్రణ ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో అనవసరమైన నిబంధనల భారాన్ని తగ్గించి పారదర్శక విశ్వసనీయమైన వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ నిన్న ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వర్ణాల చెరువుకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్దం చేశారు. స్వర్ణాల చెరువు వద్ద 15 బోట్లతో షిఫ్టుకు 15 మంది చొప్పున గజియత్గాళ్లతో ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించేందుకు రాష్ట ఈగల్ విభాగం eagle.appolice.gov.in వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, రవాణా, విక్రయాలు తదితర అంశాలపై ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభారత్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమైక్య ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన 2వ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2026 భావితరాల కోసం సుస్థిర పర్యావరణ వ్యవస్థలు, హరితాభివృద్ది, డిజిటల్ పరివర్తన, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలకు మరింత వేగం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏలూరు జిల్లా పెద్దవేగ మండలం అమ్మపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్దతులను రైతులకు చేరువ చేసే దిశగా నేమాస్త్రం తయారీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. నేమాస్త్రం ఒక సహజ సిద్దమైన మూలికా కషాయంగా పంటలకు హాని చేసే, రసం పీల్చే, ఆకులను తినే పురుగులు నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్.

0: మెలోడ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రసన్న చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఏంటి అప్డేట్ అంటే కనుక, బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అయితే రాబోతుందన్నమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీని గురించి వివరాలన్నీ తొందరలోనే మీ అందరికీ తెలుస్తాయి, ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి. మరి ప్రస్తుతం ఏంటి అంటే కనుక, NBK 111 మూవీలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. మరి ఏంటి మనకి తెలియాల్సిన విషయం అంటే, ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. మరి NBK 111లో కాజల్ అయితే కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ అయితే ఒక కీలక పాత్ర అయితే పోషించారనమాట. మరి ప్రస్తుతానికైతే ఇవే అప్డేట్స్. ఇంకా నేను చెప్పడానికి నా దగ్గర మూవీ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం బాలకృష్ణ నటించిన మూవీ సింహ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

చేసిన ఉప్పు చేసిన చెప్పి చేసినా నేనేగా మరు మరు మరు మల్లెలు కట్టాలా ప్రియురాలా.

0: Happy FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సడన్ గా అర్జున్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అప్డేట్ ఎవరి గురించి అంటే విజయ్ దేవరకొండ గురించి అని పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అనమాట, విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే ఎవరైనా చెప్పేస్తారు రణబాలి అనమాట. మరి ఈ రణబాలి భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతున్నారనమాట. అయితే ముందు అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా ఇంకొక కొత్త రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఆది పురుష్ మూవీకి సంగీత దర్శకుడు అజయ్ అతుల్ సంగీతం అయితే అందిస్తున్నారనమాట. మరి ఒకవేళ నిజంగానే రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ అయితే నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక యాక్ట్ చేసిన మూవీ అనమాట గీతా గోవిందన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఫ్యామిలీ స్టార్స్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సినిమా కవులు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసిద్ధ. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఫౌజీ ఇంకా స్పిరిట్ ఈ రెండు మూవీస్ రాబోతున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఈ ఇయర్ లో అయితే కాదు, మరి నెక్స్ట్ ఇయర్ అనమాట, అంటే 2027 లోనే మన ముందుకి రాబోతున్నాయి అనమాట. మరి ఈ సంవత్సరం అయితే రాజాసాబ్తో వచ్చారు, కానీ ఇది మనందరినీ అంతగా అలరించలేకపోయింది. మరి 2027 లో రాబోతున్న మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, మరి ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి ఏమని చెప్పాలి, సో ఫెస్టివల్ అనే చెప్పాలి, సో ప్రభాస్ నవ సంవత్సరం అనే చెప్పాలి, ఎందుకంటే 2 మూవీస్ వస్తున్నాయి కాబట్టి. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే, ఇంకా వాటి గురించి డీటెయిల్స్ తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డార్లింగ్ మూవీ, దాని తర్వాత చక్రం మూవీ, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో మస్తన్వి. దేశ సర్వతోముఖ అభివృద్ధిలో సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డేను నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కృషితో ప్రోత్సాహకాలతో ఇప్పటికే ఈ రంగం దేశంలో బలోపేతమైంది. వర్జీనియా పొగాకుకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 2 కిలోలకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యతపై కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 49.20 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 68.67 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ చుక్కల మందు వేయాలని స్పష్టం చేశారు. 100% లక్ష్యం చేరుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం సురేష్ కుమార్ పల్స్ పోలియోపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వచ్చే నెల 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాజమహేంద్రవరం నగరంలో ఉదయం నుంచి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి రహదారిపై పడి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 ఒంటి గంటకు వింటారు.

యువత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఫ్రీగా అందిస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇంకా విద్యార్థులకు కృత్రిమ మేధపై అంటే ఏఐపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును అయితే రూపొందించిందన్నమాట. యువ ఏఐ ఫర్ ఆల్ అన్నమాట ఈ పేరుతో ఈ కోర్సుని అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కోర్సు పూర్తి చేసిన దానికి అంటే ఎవరైతే ఈ కోర్సు మొత్తం కంప్లీట్ గా నిర్ణీత పరిధి అంటూ ఉంటుంది కదా, సో ఈ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా ఇస్తుందన్నమాట. ఈ కేర్స్లో మొత్తం 6 షెడ్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. అసలు ఏ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఏఐ టూల్స్ని భద్రంగా బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఏఐతో భవిష్యత్ ఏంటి, రాబోయే అవకాశాలు ఏంటి, ఫ్యూచర్లో మనకి ఎలాంటి అవకాశాలు ఏ రంగాల్లో వస్తాయి, సో దీనివల్ల మనం ఎలాంటి అంటే మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే భవిష్యత్ అనేది చాలా కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అలాగే కాంపిటేటివ్గా ఉంటుంది కాబట్టి, సో అందరితో పోటీ పడుతూ మనల్ని మనం ఎప్పుడు బెస్ట్ ప్లేస్లోనే ఉంచుకోవాలి కాబట్టి, సో ఇవన్నీ కూడా అసలు ఏఐకి సంబంధించిన కోర్సెస్ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఈ కోర్సులో అయితే ఉంటాయన్నమాట. యువ ఏఐ ఫర్ ఆల్ ఈ పేరుతో ఈ కోర్సును అయితే అందిస్తారు. సో అదనమాట సంగతి. ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనందరి కోసం చేస్తోంది, ఇంకా ఏం చేస్తోంది అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను, క్లైమేట్ అయితే కూల్గా ఉంది కాబట్టి యాక్చువల్గా అలా కూల్ కూల్ సాంగ్స్ వినిపించాలని అనుకుంటున్నా. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: भारती FM 101.3।
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఇప్పుడు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, విద్యుత్ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి

మనమైతే ఉన్నాం. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన యువత కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇంకా ఏంటి అంటే కనుక, యువత కోసం ఆధునిక సేవల్ని అందించే దిశగా పోస్టల్ విభాగం జెన్జెడ్ అనే థీమ్తో ఢిల్లీలో 2 పోస్ట్ ఆఫీసులను ప్రారంభించడం జరిగిందనమాట. మరి ఏంటి ఈ జెన్జెడ్ పోస్ట్ ఆఫీసుల ప్రత్యేకత అంటే, ఇవి కేవలం పార్సిల్స్ లేఖలు పంపడమే కాకుండా సోషల్ లెర్నింగ్ స్పేస్ని కూడా రూపొందించారనమాట. విద్యార్థులు ఇక్కడ పుస్తకాలు కూడా చదువుకోవచ్చు, చక్కగా మంచి లైబ్రరీ కూడా ఉంటుంది, అలాగే పోస్ట్ ఆఫీస్లో అంటే ఆర్ట్ కార్నర్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ రకరకాల ఆర్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ చూడొచ్చు. స్థానికులు విద్యార్థులు తమ సమయాన్ని స్వేచ్ఛగా గడపడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 14, 2026 అనమాట మిషన్ మోసం అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారనమాట. మరి ఏంటి ఈ మిషన్ మోసం అంటే ఏంటి అంటే కనుక, దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, అలాగే వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ని క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం అనమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ అయితే అంటే మన దేశం 9వ స్థానానికి చేరుకుందనమాట. గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ అసెస్మెంట్ 2025 నివేదిక ప్రకారం గతేడాది అంటే లాస్ట్ ఇయర్ 10వ స్థానంలో ఉన్న మన దేశం ఈసారి ఒక మెట్టు పైకెక్కి 9వ స్థానంలో అయితే నిలిచిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు అంటే డెవలప్మెంట్ కోసం చాలా చేస్తున్నారు. సో వాళ్ళ వంతు వాళ్ళు సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో ఇందాకే చెప్పా యువత కోసం ఏం చేస్తున్నారు అని, అలాగే మన భారతదేశం సాధించిన అచీవ్మెంట్స్ కూడా చెప్పేశాను కదా. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలైతే వచ్చేస్తాయి, అవి వినేసేయండి. దాని తర్వాత మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో ఖచ్చితంగా మీ అందరినీ మళ్ళీ నేను కలుసుకుంటా. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈవేళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్ లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక

ప్రకటన చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్దతలో కీలక భాగస్వామ్యమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమాపేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వహిస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను, ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది

చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చి పుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

BFM 101.3. మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం, ఇంకొక టాపిక్ చెప్తాను అని చెప్పాను కదా, ప్రపంచ పారిశ్రామిక కార్మికుల దినోత్సవం అనమాట ఈ రోజు అయితే. మరి ఏంటి దీని గురించి, అసలు దీని హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సంపంగి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఇంతకీ ఏంటి ఈ రోజు డే స్పెషాలిటీ అంటే కనుక ప్రపంచ పారిశ్రామిక కార్మికుల దినోత్సవం అనమాట, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ డే అనమాట. మరి ఏంటి అంటే కనుక IWW అనేది 1905 లో చికాగోలో స్థాపించారు.

పడిందన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జూన్ 27న ప్రపంచ పారిశ్రామిక కార్మికుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నారన్నమాట. అయితే కార్మికులందరినీ ఒకే పెద్ద యూనియన్ గా, అంటే ఏంటి అంటే ఈ IWU అనేది కార్మికులందరినీ కూడా ఒకే పెద్ద యూనియన్ గా సంఘటితం చేయడానికి స్థాపించబడిన ఒక విప్లవాత్మకమైన ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ స్థాపనని గుర్తు చేస్తుందన్నమాట. సో IWU అంటే IWW డే లేదంటే IWW డే 2026 ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అన్ని యూజ్ చేసి ఈరోజు ప్రపంచ పారిశ్రామిక కార్మికుల దినోత్సవాన్ని, అంటే మీకు ఎవరుంటే వాళ్ళతో, మీకు దగ్గర వాళ్ళతో అందరితో కూడా ఇలా పంచుకోండి, అండ్ సోషల్ మీడియాలో కూడా మీరు మీ అనుభవాల్ని షేర్ చేసుకోవచ్చు. ఈరోజు మీ పిల్లలకి మీ దగ్గరలో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉంటే చూపించండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, ఎంత కష్టపడతారు, అండ్ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట రిమైనింగ్ జాబ్ చేసే వాళ్ళందరితో కంపేర్ చేస్తే. సో ఏదైనా ఎనీ ఇండస్ట్రీ, సో మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పచ్చు. అలాగే అసలు ఈరోజు ఇంకా ఏం చేయాలి అంటే కనుక అందరూ కూడా హిస్టరీ తెలుసుకోండి, ఎప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేశారు, మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, అసలు ఎవరు ఈ మార్పుకి కారణం, ఇవన్నీ మనం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా విషయాలు అయితే ఉంటాయన్నమాట. సో 1905లో చికాగోలో జరిగిన సమావేశం నుంచి ఈ రోజు వరకు జరిగిన అనేక సమ్మలు, సమావేశాలు ఇవన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్గా తెలుసుకోవచ్చు తెలుసుకోవాలనుకుంటే. అలాగే చక్కగా మంచిగా కార్మికులకు సంబంధించిన పాటలు వినండి, అలాగే కార్మికుల హక్కులకి మద్దతు అంటే మీ వంతు మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ అనుభవాలు ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీకి వెళ్ళినా, వాళ్ళతో కలిసినా, సో అంటే ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే కార్మిక సంఘీభావం గురించి మీ స్నేహితులకి, సహోద్యోగులకి, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి. మరి ఇంకా ఏం చేయొచ్చు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న పారిశ్రామిక కార్మికుల చరిత్రను తెలియజేసే మ్యూజియం ఉంటే కనుక చక్కగా వెళ్ళండి. అక్కడ వాళ్ళకి సంబంధించి చాలా మంది ఉన్నారు కదా, మనకి ఏదైనా ఒకళ్ళు అందజేశారు అంటే కనుక ఆల్రెడీ వాళ్ళు దాని నుంచి ఎంతో నేర్చుకొని ఉంటారు. సో అప్పుడే అంటే పోరాటం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏదైనా వాళ్ళు సాధించి అవుట్పుట్టే ఇస్తారు కదా. సో మన ముందు తరం వాళ్ళు ఏదైనా మన నుంచి నేర్చుకోగలుగుతున్నారు అంటే అందులో మనకు ఆల్రెడీ అనుభవం ఉండాలన్నమాట. సో అలాగే వాళ్ళ త్యాగాలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ తెలుసుకోండి. మీ వంతు మీరు అంటే స్థానిక యూనియన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు. అలాగే మీరు ఇచ్చే చిన్న చిన్న అభినందనలు కూడా పారిశ్రామిక శ్రమ అంటే వాళ్ళ కష్టం, శ్రమ అనేది సమర్థవంతమైన నైపుణ్యం అనేది ప్రజలందరికీ కూడా తెలియజేస్తాయి అన్నమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, అభినందనలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట లైఫ్లో. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు కూడా విమర్శించడానికి రెడీగానే ఉంటుంది, కానీ అభినందించడానికి ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో నిజంగా వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి శ్రమని అంటే వాళ్ళ శ్రమని తెలియజేస్తూ ఒక రోజు అనేది ఉంది కాబట్టి ప్రతిరోజు మనం ఆలోచించాం మన లైఫ్, మనకి చాలా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. మరి ఈ రోజు మీ అంటే మీకు దగ్గరలో ఏదైనా ఉంటే చక్కగా ఇలా వెళ్ళండి, వాళ్ళని కలుసుకోండి, అప్రిషియేషన్ ఇవ్వండి. సో అభినందనలు అనేవి ఎప్పుడు కూడా మనకి ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా సరే ఒక మనిషి అలా పడిపోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ధైర్యం మాట ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అదే మాట మనుషుల్ని కృంగదీస్తుంది కూడా. కాబట్టి ఇంపార్టెన్స్ అన్నమాట, ఎవరికైనా సరే అభినందనలు ఇవ్వడం మాత్రమే మనం నేర్చుకుంటూ ఉంటే, లోపాలు చెప్పడం తప్పు కాదు కానీ అవసరమైనప్పుడు ఎప్పుడు కూడా ఇలా అభినందనలు అయితే తెలియజేస్తూ ఉంటే కొత్త ఉత్సాహంతో ఇంకా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారనమాట. అదనమాట ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచ పారిశ్రామిక కార్మికుల దినోత్సవం గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ. సో నేను చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నా, అండ్ ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను శ్రీకారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి FM.

0: Vivid Bharati, FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఏలూరు జిల్లా నుజివీడ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుజివీడ్ క్యాంపస్ లో ఆర్టీయుకేటీ 6వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. నుజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం ఆర్టీయుకేటీ క్యాంపస్లో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ కె మధుమూర్తి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం లక్ష్మీనారాయణ హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం నుంచి జిల్లాలోని ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో దశలవారీగా మెరుగైన వసతులు కల్పించాలని, ఇటీవల సోలార్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో సోలార్ హీటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్యమే కుటుంబానికి, సమాజానికి నిజమైన సంపదని పేర్కొంటూ రేపు నిర్వహించనున్న పల్స్ పోలియో 2026 కార్యక్రమంలో 5ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్

పోలియో 2026 పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పోలియోను పూర్తిగా నిర్మూలించి దేశాన్ని పోలియోరహితంగా కొనసాగించాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పొగాకు కొనుగోలుదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియను ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని పొగాకు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దేశ సర్వతోముఖ అభివృద్దిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట వ్యాప్తంగా 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 68.67 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మనము నో ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. దేని గురించి అంటే కనుక మరి మన దేశంలో ధీరలు ఏం సాధించారు, వాళ్ళ విజయాలు ఏంటి అనే దాని గురించి అనమాట. ఓన్లీ ఆర్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్, నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకీ ఏంటి అంటే ప్రతిష్టాత్మక మెటియోరిటికల్ సొసైటీ ఫెలో అంటే ఫెలోగా గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఫిజికల్ లాబొరేటరీ పిఆర్ఎల్ ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మన్హాస్ ఎంపికయ్యారనమాట. అలాగే ఈ సంస్థ స్థాపించిన గత 93 ఏళ్లలో ఈ గౌరవం పొందిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారనమాట. అలాగే భారతదేశం నుంచి ఈ గౌరవం పొందిన మూడో వ్యక్తి కూడా ఎవరు అంటే కనుక ఇందాక చెప్పాను కదా, కుల్జీత్ కౌర్ మర్హాస్ అనమాట. మరి ఇలాంటి ఘనతలన్నీ సాధించాలి అంటే నిజంగా చాలా చాలా ధైర్యంగా ఉండాలి. సో అలాగే వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటే మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే మిస్ ఇండియా 2026 కిరీటాన్ని గోవాకి చెందిన సాత్వి సతీష్ సైల్ గెలుచుకున్నారనమాట. అలాగే తదుపరి జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు కూడా అర్హత సాధించారనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఎఫ్ఎం.

మనము నాం ధీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి భారతదేశంలో ధీరలు సాధించిన విజయాల గురించి. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అనమాట. మరోసారి అంతర్జాతీయ వేదికపై గౌరవం దక్కింది. ఇంతకీ ఏంటి అంటే కనుక ఆసియన్ పసిఫిక్ చెందిన భిన్న సంస్కృతుల ప్రముఖుల్ని సత్కరించే సంస్థ గోల్డ్ హౌస్ 2026 ఏడాదికి తను గోల్డ్ గాలాలో ప్రియాంకని సత్కరించినట్లు అధికారికంగా పోస్ట్ చేసిందనమాట. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతుల విజయాలని గుర్తించి సత్కరించే ఈ వేదికపై ప్రియాంకకి ఈ గౌరవం దక్కడం అనేది నిజంగా విశేషమని మనందరం అనుకోవచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రియాంక చోప్రా గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి తను యాక్ట్ చేసిన పద్మావతి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: దీపికా పడుకోనే నటించిన మూవీ అనమాట పద్మావతి అయితే. సో ఇందాక మనం ప్రియాంక చోప్రా గురించి మాట్లాడుకున్నాం, ఫైనల్ గా బాలీవుడ్ అనగానే గుర్తొచ్చేది వీళ్ళిద్దరే కాబట్టి. సో దీపికా పడుకోనే నటించిన మూవీ పద్మావతి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత ధీరాలో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేట్ ట్యూన్ 2.1.3 వివిధ భారతి ఎఫ్ఎం. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వార్తల వివరాలు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున

0: 36 కోట్లు మనం ఖర్చు పెట్టాం, ఇంకా 3544 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
1: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్టంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్దిదారులకు 1,15,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13,40,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్టం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా వంట చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సున్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా 29,873 బూత్లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23-24-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై

0: విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యుమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జులై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ది వృద్దిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్టవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

యశోద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట, చెప్పాను కదా ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను అని చెప్పి. మరి ఇంతకీ ఏం టాపిక్ అంటే కనుక ఆడపిల్లల గురించి, వాళ్ళ భద్రత కోసం ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఇప్పటికీ కూడా నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో మనం కనుక ఒక రోజు లేదంటే ఒక వారం రోజుల క్రితం ఎలాంటి అఘాయిత్యాలు జరిగినాయి అసలు ఏంటి అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ కూడా మనకి చాలా న్యూస్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మనల్ని మనం కాపాడేందుకు అసలు నిపుణులు మనకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఏంటి అనేది ఇవాల్టి దీరాలో తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ యువరత్న అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

శ్రీరామ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక, కాస్తంత పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్ళని నమ్మేసి బైక్ మీదో కార్లోనో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. ఎందుకంటే స్నేహంలో కబుర్లు ఇవన్నీ మనం నమ్మడం మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి, కానీ కొంచెం పరిచయానికి బయటకు వెళ్ళిపోతే కనుక సో ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు. కాబట్టి పరిచయస్తులు డ్రైవ్కి వెళ్దామని ఒకవేళ మిమ్మల్ని మొహమాట పడుతుంటే, చాలామంది ఏంటో తెగ మొహమాట పడిపోతూ ఉంటారు, బట్ నో చెప్పడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. ఖచ్చితంగా నో అని చెప్పేసేయండి. అలాగే తెలియని వాళ్ళతో ఇలా వెళ్ళడం వల్ల, లేదంటే కొంచెం పరిచయం ఉన్న వాళ్ళతో బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు. లేదంటే మా అమ్మా నాన్నల పర్మిషన్ అడగాలి. ఏదైనా సరే మాకు ఎలాంటి దాపరికాలు ఉండవు, ఏదైనా స్కూల్లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి. సో చక్కగా ఆ రోజు జరిగినవన్నీ మీ అమ్మా నాన్నలకే చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మధ్య ఉన్న బాండింగ్కి ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకునే చనువు కూడా ఉంటుందన్నమాట. అలాగే మీరు కూడా అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మీ ముందు బాగున్నా తర్వాత మీ వెనకాల ఇంకొక రకంగా ఉంటారనమాట. సో కాబట్టి ఏంటి అంటే, కొంచెం మీ మధ్య షేర్ చేసుకోగలం, ఇంట్లో వాళ్ళతోనే షేర్ చేసుకోగలం అనే ఒకే ఒక్క నమ్మకాన్ని వాళ్ళకి కనుక మీరు ఇవ్వగలిగితే, చక్కగా అన్నీ మీతోనే షేర్ చేసుకుంటారు. అప్పుడు మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. అలాగే రాత్రి వేళల్లో వీలైనంత వరకు ఒంటరి ప్రయాణం అనేది అసలు వద్దే వద్దు అనమాట. ఎందుకు అంటే తప్పనిసరి అయితే ఒకవేళ మీరు మాగా

లో ఉంటూ కొంతమంది అమ్మాయిలు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫుల్ సెక్యూరిటీ సేఫ్టీ వాళ్లే కొంతమంది క్యాబ్ కూడా పంపిస్తారు కదా. సో ఇలాంటివి అయితే కనుక మీకు సేఫ్టీ, ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వచ్చినా ఇప్పుడు రైడ్స్ అన్ని మనం ఆన్లైన్లో ఇంకొకళ్ళకి షేర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీ ఇంట్లో వాళ్ళకో లేదంటే మీ ట్రస్టెడ్ ఫ్రెండ్కో ఎవరో ఒకళ్ళకి షేర్ చేసి ఆ తర్వాత బయలుదేరండి. ఎందుకంటే పేరెంట్స్, అతని ఎదురుగానే పేరెంట్స్కి ఇలా అట్లా షేర్ చేయడం ఇవన్నీ చెప్తే వాళ్ళ నెంబర్ తీసుకోవడం, సో దానివల్ల అతనికి కూడా కొంచెం భయంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాడు. అలాగే మీరు వెళ్ళే లొకేషన్ కూడా ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి షేర్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే చీకటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి కదా, సో కొంతమంది సరదాగా టైంపాస్ కావాలా వెళ్తూ ఉంటారు. సో వెలుగురా, ఇప్పుడు అసలు ట్రెండ్ ఏంటంటే ఏదో ఒక ప్లేస్ని వీడియో తీసేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరీ వెలుగురాకముందు నిర్మానుష ప్రదేశాల్లో అసలు ఎవరు లేకుండా ఇలాంటి ప్లేసెస్లో ఏంటి వాకింగ్లకి జాకింగ్లకి వెళ్ళొద్దన్నమాట. ఇంకా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడుకుందాం ఇవాళ దీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను హోలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ్ భారతీయ ఫ్రమ్, నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము ధీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి. సో ఇంకా ఏం చేయాలి మనందరం అంటే కనుక, బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగో మనందరి చేతిలో ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోన్స్ తీసుకెళ్ళండి, వాటితో పాటు సో మీకు పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకెళ్ళడం, చార్జర్స్ తీసుకెళ్ళడం ఇలాంటివి తీసుకెళ్ళడం వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినప్పుడు లేదంటే అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు ఫోన్ ఆగిపోతూ సిగ్నల్ అందక, సో ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు ఏంటి అంటే ముందు అసలు మనం టెన్షన్ పడకుండా ఉంటాం అన్నమాట. సో పవర్ బ్యాంక్ అయితే మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్, అంటే పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకొని తీసుకెళ్తే ఇంకా యూస్ఫుల్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకి ఛార్జింగ్ ఎప్పుడైనా అక్కడ పెట్టుకునే ఫెసిలిటీస్ అవి లేకపోయినా కూడా పవర్ బ్యాంక్లో మనకి సేఫ్ కాబట్టి, అది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కాబట్టి మీకు యూజ్ అవుతుంది. అలాగే స్థానిక హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, సహాయక సేవలు, వీటన్నిటి గురించి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి కాల్ చేస్తే సో మనకి మనం ఎక్కడికైనా షేర్ చేసినా, అదే ఇందాక చెప్పినట్టు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఈ విషయాలన్నీ, సో వాళ్ళకి షేర్ చేయొచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళు అలర్ట్గా ఉంటారనమాట, ఎందుకంటే కేవలం రక్షించడానికి మాత్రమే కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే తెలియని వాళ్ళకి మీ నెంబర్లు ఇవ్వడం లేదంటే ఫోన్ ఇవ్వడం కూడా. ఒకప్పుడంటే కాల్ చేసుకుంటాం అది ఇది అంటే మనం ఇచ్చేసేవాళ్ళం, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఇవ్వకపోవడమే మంచిదన్నమాట. సో వాళ్ళు మీకు బాగా తెలిస్తేనో లేదంటే చాలా ఎమర్జెన్సీ జెన్యున్గా అనిపించి ఓకే అనిపిస్తే మాత్రమే ఇవ్వండి, బట్ ఎవరైనా ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే అలా ఉన్నాయి బయట రోజులు అయితే కాబట్టి ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి. సో ఈ జాగ్రత్తలు పాటించేసేయండి, చక్కగా సేఫ్గా ఉండండి, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. సో అది మరి ఇవాళ ధీరా మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను లవ్ టుడే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. లవ్ టుడే మూవీ కంటే ముందు యాక్చువల్గా ఇంకొక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కూడా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఏంటి అంటే కనుక మూవీ నేమ్ వచ్చేసరికి ప్రేమకు స్వాగతం అనమాట. సో ప్రేమకు స్వాగతం మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ ప్లే చేస్తున్నా. మరి ఈ సాంగ్తో తీరా ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండడే సండడే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీతో పాటు కలిసి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అనమాట. అంటే నేను ఎందుకు రెడీగా ఉన్నాను అని చెప్పాను అంటే, మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోని నుంచి హాయ్ అంటున్నారనమాట. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా అదేదో మూవీలో అమ్మ మెరుపుతీగా ఒకసారి ఇలా కనిపించి వెళ్ళు అంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా నాకైతే గుర్తులేదనమాట. సో చక్కగా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట వెల్కమ్ చెప్తూ ఎలా ఉన్నారు అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, ఇంకా సత్యవతి అనమాట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక, గడ్డం అంకయ్య, బందర్పల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్.

అంటూ ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు విజయవాడ నుంచి కరుణ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వింటున్నందుకు. అలాగే ఇప్పుడు మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కొంచెం ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి అనమాట. నాకు తెలిసి చాలా ఈజీగా చేసేస్తారని అనుకుంటున్నా. తకిట తకిట టక్కరి దొంగ ఈ క్రమంలో తర్వాత వచ్చే మూవీ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ. మీ అందరి కోసం ఏం సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నానంటే కనుక ఇందాక సీతారామం నుంచి ప్లే చేశాను కాబట్టి ఇప్పుడు రామబాణం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆన్లీన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఓకే మూవీ అయితే చెప్పేశారు ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. మరి ఇందాక ఒక క్వశ్చన్ కూడా అడిగాను, మరి దానికి కూడా ఆలోచించండి, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ చెప్పేశారనమాట. మీరు ఎలా ఆలోచించారో ఒకసారి చూడండి, ఆలోచించండి మళ్ళీ ఆ

తర్వాత మెసేజ్ చేయండి. అండ్ అలాగే రాజోల్ నుంచి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ క్వశ్చన్ ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, క్వశ్చన్ మిస్ అయిపోయాను అంటున్నారు మైదుకూరు నుంచి జాఫర్ అనమాట. ఏం పర్లేదు, నేను మీ అందరి కోసం క్వశ్చన్ అయితే మళ్ళీ అడిగేస్తాను. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తకిట తకిట తక్కడి దొంగ ఈ క్రమంలో తర్వాత చిత్రం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఎలా అయినా అడగచ్చు, మీరు కూడా ఆలోచించాలి దానికి తగ్గట్టే అనమాట, ఎందుకంటే నేను అనుకుందే కదా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. సో అదనమాట సంగతి. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను వర్ణ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ ఇంకా ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపిస్తున్నారు, అలాగే ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి, ఆన్సర్స్ అయితే చదవాల్సిందే అనమాట. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శాంతి శ్రీధర్ రావు, వీళ్ళందరూ ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి డీటెయిల్స్ అన్ని పంపించలేదన్నమాట. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి హలో హాయ్ ప్రసన్న గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గోల్లపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గంగో ఓకే నా చేత అలా ఆన్సర్ కొంచెం వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఇంతకీ ఏ మెసేజ్ చేసింది ఎవరు అంటే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి మీరు పంపించిన వాటిల్లో ఓకే రెండు కరెక్టే అనమాట. అండ్ మిగతా లాస్ట్ రెండు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నగరం పాల్వంచ నుంచి అనమాట వేణు ఇంకా సువార్త అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కొల్లిపర్ నుంచి మౌళాలి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి సంజయ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే హాయ్ అంటున్నారు, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అవి ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. అండ్ అలాగే ఆదరి నుండి రాజేశ్వరి బాయ్ గారు మీరు కూడా గెస్ట్ చేయలేకపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒకసారి ట్రై చేయండి, ఇంకేముంది, ఆల్మోస్ట్ నేను ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. అలాగే గోర్లక్క దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా నమస్తే అండి ప్రసన్న మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. అయితే మీరు ఆన్సర్ పంపించలేదు అంటే క్వశ్చన్ అయితే వినలేదు అనుకుంటున్నా, బట్ ఏం పర్లేదు ఇప్పుడు క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దారిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి అనమాట

రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మైదుకూరు జాఫర్ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కడప నుంచి వినయ్ మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మదీనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట. ఎక్కడి నుంచి, ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నావు అంటున్నారు అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కూడా, మరి ఓకే ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, మేము క్వశ్చన్ వినలేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ఏం మాత్రం లేట్ చేయకుండా ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్పేస్తా, తర్వాత దాని ఆన్సర్ కూడా చెప్పేస్తానమాట. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, తకిట తకిట టక్కరి దొంగ ఈ క్రమంలో తర్వాత చిత్రం ఏది అని చెప్పాడు, చెప్పి ఇందాక అడగడం జరిగింది కదా. సో తకిట తకిటతో టా ఎండ్ అయింది కాబట్టి టక్కరి దొంగ అని అడగడం జరిగింది. తర్వాత గా ఎండ్ అయింది కాబట్టి గాతో, ఇంకా మీరు చాలా మూవీస్ పంపిస్తూనే ఉన్నారు కదా. సో గమ్యం గజని గజ దొంగ, సో దొంగల్ని మాత్రం చాలా మంది అయితే పంపించేశారు అనమాట. నేను కూడా తిప్పి పంపించేశాను ఎవరి దొంగలు వాళ్ళ దగ్గరికి. ఎనీవే, సో అదనమాట క్వశ్చన్, ఇదనమాట ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ ఏమనుకుంటున్నారు, గజని అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సండడే సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం అతిథి దేవోభవ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ భరత్ రత్నాకర్. వేలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వేలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు లబ్దిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పునరావాసం కింద రైతులకు 300 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఎయిర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఎయిర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. రాష్ట్రాన్ని పోలియోరహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సు ఉన్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎనిమినేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 330,537 ఎనిమినేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జులై 14, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. కొనుగోలుదారులు ఉద్దేశపూర్వకంగా పొగాకు కొనకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పొగాకు కంపెనీలను హెచ్చరించారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాలలో

శైలం ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామర్ల శ్రీనివాసన్ రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాల్వంచ్ నుంచి సువార్త వేణు అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఆన్సర్ కూడా చెప్పుంటే బాగుండేది కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతి దగ్గర నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇప్పుడే ఫోన్ చేశా అంటున్నారనమాట చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. ఏం పర్లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా, మీరు మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ఇంకా కొంచెం టైంలో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తానమాట క్వశ్చన్తో పాటు. అండ్ ఇంకా రాజోలి నుంచి జయన్న మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడర నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు అనమాట ఎక్కడి నుంచి, కొత్తగూడెం నుంచి. ఎగ్జాక్ట్లీ మీరు కూడా క్వశ్చన్ రిపీట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి

క్వశ్చన్ రిపీట్ చేస్తా, ఆన్సర్ కూడా చెప్పేస్తానని చెప్పాను కదా. సో మీరు కూడా ఇంకో క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, అండ్ ఇప్పుడు ఆన్సర్ కోసం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమేష్ సొంతి అనంతపురం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా మీరు రాంగే పంపించడం జరిగిందనమాట. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇప్పుడు నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ముమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపొదల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి, కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించి, కరెక్ట్గా అంటే ఇంతకి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక, నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది అంటే రావి నారాయణ రెడ్డి గారిది అనమాట. అందరూ ఏంటో అబ్దుల్ కలాం అని పంపించారు, బట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈజ్ రావి నారాయణ రెడ్డి అనమాట. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ ప్లే చేద్దాం, వినిపిద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి అనమాట. నరసింహారావు గారు అనమాట కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా అని చెప్పా కదా. మరి మీ అందరి కోసం నేను సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వెంటో స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్న సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇప్పుడైతే నేను మూవీ నేమ్ కూడా నేనే చెప్పేస్తున్నా. వాసు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ ఎవరు రాశారు అనేదే క్వశ్చన్ అనమాట. ఈ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. జనరల్గా మీ అందరూ మా ఆర్జెస్ని పాడండి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఈ సాంగ్ ఎలా ఉంటుంది అంటే మేమందరం కలిపి పాడినట్టే ఉంటుందన్నమాట. సో అలా అనుకోవాలి, ఎందుకంటే ఆ లైన్ అలా స్టార్ట్ అవుతుంది. సో ఇంతకంటే మిమ్మల్ని క్యూరియాసిటీకి తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు, పెంచాలి అనుకోవట్లేదు అనమాట. మరి ఇంతకీ ఈ సాంగ్ మా అందరి తరపు నుంచి మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. వింటూ అలాగే క్వశ్చన్ కూడా మర్చిపోవద్దు. సో ఆ క్వశ్చన్ గురించి కూడా ఆలోచిస్తూ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా, మరి ఈ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో క్వశ్చన్ ప్లే చేసిన తర్వాత కాకుండా ముందే అడిగేశాను క్వశ్చన్ అయితే, కాబట్టి ఆన్సర్ ఆలోచించుకుంటారని అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు మీ అందరి కోసం ఒక అనౌన్స్మెంట్ అనమాట. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

మరి చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారు, అసలు పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చూసేయాల్సిందే అన్నమాట.

ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేణు అలాగే సువార్త అనమాట, పాల్వంచ నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కానూర్ నుంచి అంజుబాబు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం 3వ రోడ్డు నుంచి మెకానిక్ వెంకటాచలపతి అంటూ మెసేజ్ చేశారనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు మాత్రం అడ్రస్ సూపర్గా పంపించారండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి అనమాట లక్ష్మీదేవి అలాగే రంగస్వామి శెట్టి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్ఎం భాష ఎక్కడి నుంచి అంటే కనుక మైదుకూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్రి వెంకటేష్ ఇంకా శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి ఇందాక మీరు వాసు మూవీ నుంచి ఒక సాంగ్ విన్నారు కదా, ఆ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు ఇంకా. సో ఇప్పుడైతే ఫోన్ చేసి ఇంకొకసారి అడగండి అంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడిగేశాను. సో ఆన్సర్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సవారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముని పాడి నుంచి కరెక్ట్ ఆన్సర్, మండోరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట ఆ సాలి కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నుర్జహాన్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్, కాదు రాంగ్ ఆన్సరే పంపించేశారు మీరైతే. అలాగే గోర్లకాంద్ ఒడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్పాజీ అమ్మ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా కర్నూలు నుంచి షేక్ మనాల్ అనమాట ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎం మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి అనమాట శిరీష మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆదోరి నుండి రాజేశ్వరి బాయ్ గారు. నా మాటలన్నిటికీ కారణం మీరే అనమాట. సో మీరు వింటూ మెసేజ్లు చేస్తూ ఉంటే మాకు ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనిపిస్తుంది అనమాట. సో మా ఉల్లాసానికి కారణం మీరే అనమాట, అది సంగతి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాల జైనుద్దీన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్, అలాగే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్తిరెడ్డి ఫ్రమ్ అనుపర్తి నుంచి అనమాట. ఆల్రెడీ పాట సాంగ్ మూవీ చెప్పేశా, అంటే క్వశ్చన్ అడగడానికంటే ముందే చెప్పేశా. వాసు మూవీలో అనమాట బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ ఆన్సర్ కూడా ఇంకా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. అలాగే గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. నాసిక వేణు దేశాయ్ పాట నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పెద్ద కొత్తపల్లి మండల్ నుంచి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఎవరు అంటే కనుక లక్ష్మీ సత్యనారాయణ నందిని వీళ్ళందరూ. మీరు పంపించిన ఆన్సర్ ఏంటి అంటే కనుక మీ డీటెయిల్స్ మాత్రమే పంపించారు. సో ఆలోచించండి, ఒకవేళ ఆలోచించలేకపోతే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే రెడీగా ఉండండి, ఇంకా రివీల్ చేసేస్తున్నాను. అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, ఇంతకీ ఆన్సర్ మీరు పంపించారా లేదా రైట్ ఆన్సర్ చాలా మెసేజ్లు పంపించారు. ఎవరు మైదుకూర్ నుంచి జాఫర్, ఏం పర్లేదు నేను ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేసేస్తున్నా చూడండి. అలాగే వినండి యాక్చువల్గా పెడన రామలక్ష్మి కాళీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని మండలం అనమాట, మీరు కూడా ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవీబీపురం మండలం అంటూ గౌస్ భాష అనమాట షబియా, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మీరు అందరూ పంపించిందే అనమాట. మరి ఇందాక నేను వినిపించిన ఆ వాసు మూవీలోని సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అంటే కనుక పోతుల రవికిరణ్ అనమాట. సో పోతుల రవికిరణ్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, అడగకపోతే ఎలా, అసలు అడగకుండా ఉంటే ఎలా, ఇన్ని క్వశ్చన్స్లోకి మీరు వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీ అందరి కోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్ నేను అలా అడుగుతూ ఉండగానే చాలామంది ఆన్సర్ పంపిస్తారని అనుకుంటున్నా. ఓకే, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నారని నాకు తెలుసు. క్వశ్చన్ అయితే అడిగేస్తా. కలంలో ఉంటాను కలతలో ఉండను, రాణిలో ఉంటాను వాణిలో ఉండను, సరిలో ఉంటాను సతిలో ఉండను, మరింతకీ నేనెవరిని అనేదే క్వశ్చన్ అనమాట. నాకు తెలిసి విన్నారని అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలుసు.

మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక మంచి లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ ఓరు దేవుడా అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. యాక్చువల్ గా క్వశ్చన్ అయితే అడిగేసి ఆన్సర్స్ అయితే మరి ఇంకా రావట్లేదు. సో అర్థమైందా లేదంటే నా మాటలు వింటూ క్వశ్చన్ మర్చిపోయారా? సో ఎనీవే మనమైతే ఇక్కడే ఉన్నాం, ఇక్కడ సండే సండే ప్రోగ్రామ్ లో. అండ్ ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. కలంలో ఉంటాను, కలతలో ఉండను, రాణిలో ఉంటాను, వాణిలో ఉండను, సరిలో ఉంటాను, సతిలో ఉండను, మరి ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి చూసేద్దాం, చాలా తక్కువ మంది పంపించారు, మరి తెలియలేదా ఇప్పుడు విన్నారా? సో చూసేద్దాం. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అసలు ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన ఆన్సర్ ఏంటి? కాదు కాదు, కానే కాదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గోర్లకాందొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇంకా సమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అదేంటి చాలా తక్కువ ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. సో విన్నారని అనుకుంటున్నా క్వశ్చన్ అయితే. సో మీ అందరి కోసం ఇంకొకసారి అడగాల, అసలు క్వశ్చన్ మీరు సరిగా విన్నారా లేదా? సో మీకు మాత్రమే తెలియాలి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. కలములో ఉంటాను, కలతలో ఉండను, రాణిలో ఉంటాను, వాణిలో ఉండను, సరిలో ఉంటాను, సతిలో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. ఆలోచించండి, చాలా సింపుల్. అసలు చాలా పెద్ద పెద్ద మూవీస్ నేమ్స్ అడిగినప్పుడు 5 అక్షరాలు, 6 అక్షరాలు, 8 అక్షరాలు పదాలు కూడా మీరు చాలా సింపుల్గా మెసేజ్ చేసేసారు. మరి ఏంటి ఎక్కడ ఆగిపోయారు? తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన వాటిలో ఒక అక్షరం సరి చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది అనమాట. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అని మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. క్వశ్చన్ నాకు తెలిసి 1కి 2 సార్లు అడిగాను అండ్ ప్రతి పదం కూడా నేను చూసి అడిగాను అనమాట. సో నాకు తెలిసి ఈజీగా పంపించేస్తారు అని. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. సో కలములో ఉంటాను, కలతలో ఉండను, రాణిలో ఉంటాను, వాణిలో ఉండను, సరిలో ఉంటాను, సతిలో ఉండను, ఇంతకీ మరి నేను ఎవరిని అంటే నేను ఆన్సర్ అలా రివీల్ చేసే టైంలో మెసేజ్ అయితే వచ్చేసిందనమాట. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే మీ అందరూ ఆలోచించి మెసేజ్ చేసింది మురారి అనమాట. సో మురారి అని ఆల్రెడీ నేను ఇంకా రివీల్ చేసేసాను. నేను రివీల్ చేసిన తర్వాత పంపించిన తర్వాత ఇంకేమనిపించదు అనమాట. సో రివీల్ చేయకముందు పంపించిన మెసేజ్ చదివితేనే బాగుంటుంది వినేవాళ్ళకి, అలాగే నాకు కూడా. సో మురారి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి నేను ఆన్సర్ చెప్పాక కూడా తెలీదు అని పంపించేశారు. ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాన్ జైనుద్దీన్ ఇప్పుడు మెసేజ్ చేశారనమాట. అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే ఇంకా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు. ఎనీవే థ్యాంక్ యూ.

అదన్నమాట సంగతి. అండ్ ఇవాళ సండే సండే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ మురారి గురించి మనం మరి ఫినిష్ చేసాం కాబట్టి ప్రోగ్రామ్ ని, మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ అవ్వ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ భరత్ రత్నాకర్. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తోందని హోంమంత్రి వి అనిత అన్నారు. రాజధాని నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు మంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడ్లోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాలలో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను నీతి ఆయోగ్ సభ్యులు గోవర్ధన్ దాస్ ప్రదానం చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల ఎన్డీపీఎస్ చట్టాన్ని పునఃపరిశీలించి అందులోని తప్పులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సవరణల కోసం సూచనలు చేయాలని ఆయన రాష్టాలను కోరారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి టోకెన్ లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. రేపు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో 2026 గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07:20 అయితే అయిపోయింది అనమాట. నమో వెంకటేశ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే సాటర్డే ఒకే హీరోయిన్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే సౌందర్య గారి సాంగ్స్ వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవి పుత్రుడు మూవీ నుంచి, దాని తర్వాత జయం మందేరా, ఈ టూ మూవీస్ నుంచి టూ వండర్ఫుల్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము నా వివిధ ప్రోగ్రాంలో అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట. మరి సౌందర్య గారి సాంగ్స్ అయితే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం రాజా మూవీ నుంచి, దాని తర్వాత అన్నయ్య మూవీ నుంచి, దాని తర్వాత పవిత్ర బంధం, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాంటి వివిధాలో థీమ్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నారో మీ అందరికీ తెలుసు, సౌందర్య గారు నటించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. నాకు తెలిసి ఇక్కడికి అంటే నేను మీతో మాట్లాడుతూ మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు టైం అనేది నిజంగా ఎలా గడిచిపోతుందో తెలియనే తెలియదు అనమాట. మరి వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది, అలాగే నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి మరి బ్యూటిఫుల్ సాంగ్స్, పోస్ట్ మ్యాన్ మూవీ, దాని తర్వాత సీతయ్య, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు ఈసారి ఇంకా బోలెడన్ని మంచి విషయాలు, టాపిక్స్ అవన్నీ నేను ప్రిపేర్ చేసి మీకోసం తీసుకొస్తాను. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

0: Hello my dear friends, welcome to Venela program with me your RJ Chetan. శిక్షణ అదనపు ఉద్దేశాలను అందజేయడం మన సమాజంలో ఒక అత్యంత ప్రాముఖ్యత ఉంది. శిక్షణ ద్వారా మన జ్ఞానం, తెలివి, స్వతంత్రత, సాహిత్యం, మన వ్యక్తిగత ఆంతరిక వికాసాలను సాధించవచ్చు. ఎవరైతే ఉన్నా వారికి అవసరమైన శిక్షణ అందిస్తే వారి భవిష్యత్తు, సమాజ స్థాయిని మెరుగుపరచుకోవడం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దావాలు ఆ జాబితాలో ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి, అది వాళ్ళ హక్కు, అంటే హ్యూమన్ రైట్స్ అవుతుంది. అందరూ విద్యావంతులైతే ఒక సమానత్వం ఏర్పడుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ కూడా చేయొచ్చు. భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యా వ్యవస్థచే నిర్వహించబడుతుంది. ఇవి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనలకి పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7:5 రేషియోలో ఉంది. భారతీయ విద్యలో ప్రధాన విధానాలు చాలా ఉన్నాయి. 1976 వరకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా 1976లో రాజ్యాంగంలో 42వ సవరణ విద్యను కేంద్ర, రాష్ట్ర పరిధిలోనిదిగా మార్చింది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దీని అర్థం ప్రాథమిక విద్య కోసం విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు, రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు విస్తారంగా ఉన్నాయి. క్రమానుగతంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విధానాల సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు జాతీయ విధాన చట్టాలు సృష్టించబడుతున్నాయి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలచే నిర్వహించబడుతున్న సంఖ్య పెరుగుతోంది. 2005-06 ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల్లో 83% ప్రభుత్వంచే నిర్వహించబడుతుండగా 16% పాఠశాలలు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఈ పాఠశాలల్లో ప్రైవేటుగా నిర్వహించబడుతున్న వాటిలో మూడవ వంతు ఎయిడెడ్, మూడింటి రెండు వంతులు అన్ఎయిడెడ్ గా ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సాంప్రదాయక విద్య

0: ప్రామాణిక విద్యా విధానాలు కానవస్తాయి. అయితే చాలా కాలం పేదవారికి విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ మన చరిత్ర చూసినట్టయితే నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విద్యాలయాలు పాపులర్ గా ఉండేవి. అక్కడ కళ, వాస్తు శాస్త్రం, చిత్రలేఖం, తర్కనము, గణితము, వ్యాకరణము, తత్వము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, ధర్మము, అర్థశాస్త్రము, న్యాయశాస్త్రము, వైద్య శాస్త్రము ఇలాంటివి బోధించేవారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కో విషయాలకు ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు తక్షశిల వైద్య శాస్త్రానికి ప్రసిద్ధి పొందింది, ఉజ్జయిని ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి, నలందలో అన్ని శాస్త్రాలు బోధించేవారు. దీంట్లో దాదాపు 10,000 విద్యార్థులు విద్యను అభ్యాసించారట. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలా ఉండేది. ప్రతి దేవాలయం, మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో చదవడం, రాయడం, గణితం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీతి న్యాయ సూత్రాలు, వైద్యం, దానికి సంబంధించి కొన్ని స్క్రిప్చర్స్, రిలీజియస్ స్క్రిప్చర్స్ కూడా ఉండేవి. ఈ పాఠశాలల్లో అందరినీ చేర్చుకునేవారు, ఎలాంటి వివక్ష ఉండేది కాదట. మహాత్మా గాంధీ అభిప్రాయంలో ఈ సాంప్రదాయక విద్య ఓ అందమైన వృక్షం లాంటిది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: డియర్ ఫ్రెండ్స్, వి వర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. చరిత్రలోకి తొంగి చూసాము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అని. కానీ స్ట్రేంజ్లీ ఒకటి మాత్రం కంటిన్యూయింగ్, వేల సంవత్సరాలు అయినప్పటికీ పేదవారు పేదవారులాగానే ఉన్నారు. అందరికీ విద్య దొరకలేదు, అందుబాటులో లేకుండా పోయింది. మనం ప్రస్తుత సమాజంలో చూసినా కానీ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఇవాళ కూడా విద్య దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏదో అనుకుంటాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము అది ఇది, కానీ ఒక్కసారి మనం బయటికి గుళ్ళ బయట, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయట ఉంటే అక్కడ అనుకునేవారు బిచ్చగాళ్ళని చూస్తే తెలుస్తుంది ఎంత చిన్నపిల్లలు ఉన్నారో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉంటే తెలుస్తుంది మరి వీరందరికీ ఎడ్యుకేషన్ ఉంటే ఇదెందుకు ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు, అక్కడ హాయిగా కూర్చోబెట్టుకుంటున్నారు, మంచి స్కిల్ నేర్పుతున్నారు, రేపు ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ వాళ్ళ బ్రతుకులే అంతా, లేదా సమాజంలో ఏమన్నా లోపం ఉందా, దీంట్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలం అని ఒక్కోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ థాట్ ప్రొవోకింగ్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

Jyoti FM 101.3. FM 101.3.

0: प्रसारित भारती FM।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM. ఇప్పుడు విందాం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విస్తార విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం వింటారిప్పుడు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.

0: పది లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మాధురి. కృషి విజ్ఞాన కేంద్రం కలికిరినందు విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఖరీఫ్ వేరుశెన సాగులో మెలకువలు. మనకందరికీ తెలుసు, భారతదేశంలో నూనె గింజల పంటల సాగులో ప్రథమ స్థానంలో ఉన్నది వేరుశెనగ. ఈ వేరుశెనగని సంవత్సరమంతా వేసుకుంటారు, అంటే 3 కాలాల్లోనూ దీన్ని సాగు చేసుకోవచ్చు. కానీ విస్తీర్ణంలో ఎక్కువ ఉన్నప్పటికీ ఆశించినంత దిగుబడి అయితే రైతులు పొందడం లేదు. దీనికి ముఖ్య కారణం నూతన రకాలు వచ్చినప్పటికీ కూడా రైతులు ఇంకా పాత రకాలనే వాడటం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అలాగే సస్యరక్షణ పద్ధతులు పాటించకపోవడం. కనుక రైతులు అనువైన రకాలను ఎంచుకొని పాటించిన

అయితే వాళ్ళు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నది. కనుక మనం ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేలలు. ఈ వేరుశెనగ సాగుకు ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి. అలాగే మనం నేల తయారు చేసుకునేటప్పుడు వేసవిలో లోతుదుక్కులు చేసుకోవాలి. ఇలా లోతుదుక్కులు చేసుకున్నట్టయితే మనకి పంట నష్టపరిచే ఈ చీడపీడల ఉధృతిని మనము తగ్గించవచ్చు ఈ లోతుదుక్కుల ద్వారా. అలానే ఆఖరి దుక్కులో కానీ మనం రోటోవేటర్ వేసుకున్నట్టయితే మొలక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విత్తే సమయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే జూన్ నుంచి జూలై చివరి వరకు వేసుకుంటారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అయితే జూలై నుంచి ఆగస్ట్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు అన్నమాట. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టు ఏ ప్రాంతానికి తగ్గట్టు అటువంటి రకాలని రైతులు ఎంచుకోవాలి. ఈ ఖరీఫ్ సాగుకి అనువైన రకాలు కదిరి 6, కదిరి 7, కదిరి 8, కదిరి 9, ధరణి, కదిరి హరితాంధ్ర, తర్వాత కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, నిత్యహరిత, టీసీజీఎస్ 1694 విశిష్ట అని. ఈ మధ్య ఈ విశిష్ట రకానికి చాలా డిమాండ్ పెరిగింది. ఈ రకాన్ని 2022 తిరుపతి పరిశోధన స్థానం వారు ఈ రకాన్ని రిలీజ్ చేశారు. వీటికి చాలా డిమాండ్ ఉంది, అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ కొన్ని రకాల వాటి క్యారెక్టరిస్టిక్స్కి వచ్చినట్టయితే కదిరి 6 దీని యొక్క పంటకాలం 105 నుంచి 110 రోజులు ఉంది. అలానే ఇది ఎకరానికి 720 నుంచి 900 కిలోల దిగుబడిని అయితే ఇస్తుంది. అలాగే కదిరి 7 మరియు కదిరి 8 ఇవొచ్చి పెద్ద గుత్తి రకాలు. వీటి యొక్క పంటకాలం 120 నుంచి 125 రోజులు ఉంది. ఈ రకం ఎగుమతికి అనువైనది. దీని యొక్క దిగుబడి 1600 నుంచి 2000 కిలోల వరకు దిగుబడినిస్తుంది. కదిరి 9 ఇది చిన్న గుత్తి రకం. ఇది 115 నుంచి 120 రోజుల పంటకాలం. దీని యొక్క దిగుబడి 800 నుంచి 1000 కిలోల దాకా ఉంది. ధరణి, దీని యొక్క పంటకాలం 105 నుంచి 110 రోజుల పంటకాలం. ఇది బెట్టని తట్టుకుంటుంది. అలాగే మిగిలిన వాటికి కూడా 800 నుంచి 1000 కిలోల దిగుబడి అయితే వస్తుంది. ఇందులో ముఖ్యంగా మనము కదిరి లేపాక్షి రకం. దీనిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమి అంటే దీని యొక్క పంటకాలం ఎక్కువ, 125 రోజుల వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా అధిక బెట్ట పరిస్థితులు కూడా ఇది బాగా తట్టుకుంటుంది. అధిక బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడే ఇది 600 నుంచి 800 కిలోల వరకు దిగుబడిని అయితే ఇస్తుంది. అలానే సాధారణ పరిస్థితుల్లో అయితే 1600 నుంచి 1800 కిలోల దిగుబడిని ఇస్తుంది. తర్వాత విత్తనం మనం ఎంపిక చేసుకున్న తర్వాత రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా రైతులు పాటించాలి. మొలక శాతం రాలేదు అని చాలామంది చెప్తుంటారు. దానికి మెయిన్ రీజన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు సరైన రకాలు ఎంచుకోలేకపోవడం, తర్వాత విత్తన శుద్ధి చేయకుండా ఉండడం. కనుక రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడానికి 1 కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందుని 4 మిల్లీలీటర్ నీటిలో కలిపి మనము ఈ గింజలకు పట్టించి అరగంట తర్వాత 1 గ్రామ్ టెబుకెనజోల్ 2DS లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడే మందుని వేసి మనం ఈ గింజలకు పట్టించాలి. ఇలా పట్టించిన విత్తనాలు మనము ఇట్లా విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్టయితే మనకి పంట తొలి దశలో ఆశించే చీడపీడల నుంచి కొంచెం మనము తగ్గించుకోవచ్చు. ఒకవేళ రైతులు మొదటిసారిగా లేకపోతే కొత్తగా ఈ వేరుశెనగ సాగు చేసుకున్నట్టయితే రైజోబియం కల్చర్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకుంటే అధిక దిగుబడి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎప్పుడైనా విత్తన శుద్ధి మొదటిగా మనము క్రిమి సంహారక మందులు అంటే పురుగు మందులు పట్టించాలి. అలా పెట్టి నీడలో ఆరబెట్టిన తర్వాతనే మనము ఈ శిలీంద్ర నాశనల్ని వాడాలి. అంటే ఫస్ట్ మనం ఇన్సెక్టిసైడ్తో సీ ట్రీట్మెంట్ చేసిన విత్తన శుద్ధి చేసిన తర్వాత ఫంగిసైడ్తో మనము సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ సీక్వెన్స్ అయితే మర్చిపోకూడదు. ఫస్ట్ ఇన్సెక్టిసైడ్తో చేసుకోవాలి, పురుగు మందులతో చేసుకోవాలి, దాని తర్వాత శిలీంద్ర నాశనలతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. కొన్ని రకాలకి ఇందాక చెప్పుకున్నట్టు కదిరి లేపాక్షి, K7, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి ఇలాంటి ఈ కొన్ని రకాల విత్తనాలకి నిద్రావస్థ ఉంటుందన్నమాట. ఈ నిద్రావస్థ తొలగించాలంటే 1 5 మిల్లీలీటర్లు ఇతరుల్ని 10 లీటర్ల నీళ్ళలో కలిపి ఈ ద్రవణంలో గింజల్ని 12 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటిని నీడలో ఆరబెట్టి మనం విత్తుకోవాలి. ఇలా చేసినట్టయితే నిద్రావస్థ తొలగించడం జరుగుతుంది.

మనము విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తన మోతాదు, ఈ గింజ పరిమాణాన్ని బట్టి మనము విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి. నార్మల్గా 50 నుంచి 60 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలానే కదిరి లేపాక్షి రకానికైతే 30 నుంచి 35 కిలోల విత్తనాన్ని మనం ఎడంగా విత్తుకోవాలి. అలాగే మనము ఈ సీడ్ కమ్ ఫర్టీడీల్తో కానీ మనము విత్తుకున్నట్టయితే తక్కువ సమయంలోనే మనము ఎక్కువ విస్తీర్ణంలో మనం విత్తుకోవచ్చు. అలానే ఈ లేబర్ సమస్య కూడా మనకి చాలా తగ్గుతుంది అన్నమాట. విత్తన మోతాదు తర్వాత మనం గుర్తుంచుకోవాల్సింది విత్తే దూరం అన్నమాట. ఖచ్చితంగా 1 చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. సాలుకి సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలాగా మనం విత్తుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎరువుల యాజమాన్యం. ఈ ఎరువుల యాజమాన్యానికి వస్తే మనం ఖచ్చితంగా భూసార పరీక్షలు అయితే రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత వాటికి అనుగుణంగానే రైతులు ఎరువులు అనేది వాడాలి. అలా అయితే వాళ్ళకి ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది అన్నమాట. సో మొదటగా దుక్కిలో 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువునైతే వాడాలి. నత్రజని యూరియా రూపంలో 18 కిలోలు, భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 35 కిలోలు, ఇవన్నీ మనం ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. ఇంకొక విషయం రైతులు గుర్తుంచుకోవాల్సింది జిప్సం. జిప్సం మీద రైతులకి సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ జిప్సంని అయితే వాడటం లేదు. మనకి నూనె గింజల్లో ముఖ్యంగా కావాల్సినది కాల్షియం అండ్ సల్ఫర్. ఈ కాల్షియం అనేది కాయ ఊరి గింజ సైజు పెద్దగా రావడానికి ఉపయోగపడుతుంది. సల్ఫర్ అనేది నూనె గింజల్లో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది నూనె శాతం పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెండు కాల్షియం అండ్ సల్ఫర్ అనేది ఈ జిప్సంలో ఉంటుంది. కనుక రైతులు ఖచ్చితంగా జిప్సం అనేది వాడుకోవాలి. 200 కిలోల జిప్సం అయితే సరిపోతుంది. ఈ జిప్సంని పూత దశ అనగా విత్తిన 35 నుంచి 40 రోజుల అప్పుడు మనము ఈ జిప్సంని వేసుకోవాలి. అంటే ఈ ఊడలు భూమిలోకి వెళ్ళకముందే మనము జిప్సంని వేసుకోవాలి. ఇలా జిప్సంని ఎప్పుడు పంట మొక్క మొదల దగ్గర వేసుకుంటే అది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే అధిక దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది. కనుక రైతులు జిప్సం అనేది ఖచ్చితంగా మర్చిపోకూడదు. విత్తిన 35 నుంచి 40 రోజుల ఆ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు జిప్సం అనేది వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఎప్పుడైనా సరే కలుపు తీసిన తర్వాతే ఎరువులు వేసుకోవాలి. ఎందుకంటే మనం కలుపు తీయకుండా ఎరువులు వేసుకున్నట్టయితే ఈ ఎరువులంతా కలుపు తీసుకొని దిగుబడి తగ్గుతుంది. వేరుశనగలో మనము గమనించే ఇంకొకటి ఏమంటే ఈ జింక్ లోపము తర్వాత ఐరన్ లోపం, అది ఇనుముధాతు లోపం అనేది మనం ఎక్కువగా గమనిస్తుంటాము. ఈ జింక్ లోపించిన ఆకులు ఈ చిన్నగా మారి గుబురుగా కనిపిస్తాయి. అలాగే మొక్కలు గిడసబారిపోతాయి. ఈ ఆకులు ఈ నెల మధ్య పసుపచ్చ రంగు కూడా మారిపోతుంది. ఈ లోపాన్ని సవరించడానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్లో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ జింక్ లోపాన్ని తగ్గించవచ్చు. అలాగే ఈ ఇనుముధాతు లోపం, ఇది ఎక్కువగా అధిక తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ లోపాన్ని గమనిస్తూ ఉంటాము. ఇలా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న చెట్లు ఈ ఆకులు అంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి తర్వాత అవి తెల్లగా మారిపోతాయి. ఇది సవరించడానికి 1 కిలో అన్నబేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఇది వారం రోజుల వ్యవధిలో మనము 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఐరన్ డెఫిషియన్సీని కూడా మనం తగ్గించవచ్చు. అలాగే కలుపు నివారణ. ఈ కలుపు నివారణ విత్తిన వెంటనే, అంటే విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల లోపలే మనము 1 లీటర్ పెండి మెతాలిన్ని, అంటే ఇది పెండి మెతాలిన్ అనేది కలుపు మందు, 1 ఎకరానికి 1 లీటర్ పెండి మెతాలిన్ని 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల లోపలే మనం ఈ పెండి మెతాలిన్ అనేది స్ప్రే చేసుకోవాలి. అలాగే 35 నుంచి 40 రోజులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా జిప్సం వేసేటప్పుడు, ఈ జిప్సం వేశాక మనం ఇలా అందరు కృషి కానీ చేసుకున్నట్టయితే కూడా మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది. మనము ఊడలంతా దిగాక, ఊడల భూమిలోకి వెళ్ళాక మనము అసలు ఈ అందరు కృషి అనేది చేయకూడదు అన్నమాట. తర్వాత నీటి యాజమాన్యానికి వస్తే విత్తే ముందు నేల బాగా తడిసేటట్టు నీరు పెట్టాలి, లేదా తగినంత తేమ ఉన్నప్పుడే మనము విత్తనాలని వేసుకోవాలి. ఇది ఎలానో మనకి వర్షాకాలం కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఈ పూత దశ, కాయలు నిండే దశ, లేకపోతే ఊడలు దిగే దశ, ఈ 3 దశల్లో మాత్రము పంట బెట్టకు గురవ్వకుండా చూసుకోవాలి. కనుక రైతు

0: ఈ యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా కానీ పాటించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆశించిన దిగుబడి అయితే ఖచ్చితంగా పొందుతారు. ఈ ఖరీఫ్ వేరుశెనగ అనువైన రకాలు మనకి కదిరి మరియు తిరుపతి పరిశోధన స్థానం నుంచి మనకి చాలా రకాలైతే ఈ విడుదల చేయబడడం జరిగింది. ఈ ఖరీఫ్ సాగుకు అనువైనది అందులో మొదటగా కదిరి 6, దీని యొక్క పంటకాలం 105 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది. ఇది ఎకరానికి 720 నుంచి 900 కిలోల దిగుబడి ఇస్తుంది. అలాగే కదిరి 7 మరియు 8 బోల్డ్, ఇవేమంటే పెద్ద గుత్తి రకాలు. దీని యొక్క పంటకాలం 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. ఈ రకం ఎగుమతికి అనువైన రకము. దీని యొక్క దిగుబడి 1600 నుంచి 2000 కిలోల వరకు ఉంటుంది. అలాగే కదిరి 9, ఇది చిన్న గుత్తి రకం. దీని యొక్క పంటకాలం 115 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. ఇది 45 రోజుల వరకు బెట్టనైతే తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి 800 నుంచి 1000 కిలోల వరకు ఉంటుంది. అలాగే ధరణి, ఇది 105 నుంచి 110 రోజుల పంటకాలమైన పంట. దీని యొక్క దిగుబడి 800 నుంచి 1000 కిలోల వరకు ఉంటుంది. తర్వాత కదిరి హరితాంధ్ర, జాతీయ స్థాయిలో విడుదలైన చిన్న గుత్తి రకం ఈ కదిరి హరితాంధ్ర. దీని పంటకాలం 115 రోజులు ఉంటుంది. ఇది ఎకరానికి 800 నుంచి 1000 కిలోల కాయ దిగుబడినైతే ఇస్తుంది. కదిరి అమరావతి, ఇది చిన్న గుత్తి రకం. దీని యొక్క పంటకాలం 115 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. ఇది 800 నుంచి 1000 కిలోల కాయ దిగుబడినిస్తుంది. కదిరి చిత్రావతి, ఇది చిన్న గుత్తి రకం. ఇది ఆకుమచ్చ, కాండం కుళ్ళు ఇలాంటి రసం పీల్చు పురుగుల్ని తట్టుకోగలదు. ఇది ఎకరానికి 800 నుంచి 900 కిలోల కాయ దిగుబడినిస్తుంది. కదిరి లేపాక్షి, ఇది చిన్న గుత్తి రకం. ఇది ఆకుమచ్చ తెగుళ్ళు, వైరస్ తెగులు, రసం పీల్చే పురుగులు, ఆకు తినే పచ్చలద్ద పురుగులు ఇలాంటి వాటినన్నిటిని తట్టుకుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు దీని యొక్క పంటకాలం ఎక్కువ, అంటే 125 రోజుల పంటకాలం ఉంటుంది. కానీ అధిక బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది 600 నుంచి 800 కిలోల కాయ దిగుబడినైతే ఇస్తుంది. అలాగే సాధారణ వర్షాధార పరిస్థితుల్లో అయితే ఎకరానికి 1400 నుంచి 1800 కిలోల కాయ దిగుబడినిస్తుంది. అలాగే దీంట్లో నూనె శాతం కూడా అధికంగా ఉంటుంది. 51% ఇందులో నూనె శాతం ఉంటుంది. నిత్యహరిత, ఇది పొట్టి రకం. 110 రోజుల నుంచి 115 రోజుల పంటకాలం ఉంటుంది. దీంట్లో అధికంగా మూడగింజల కాయలు ఎక్కువగా ఉంటాయి. ఇది కొంతవరకు రసం పీల్చే పురుగుల్ని తట్టుకుంటుంది. అలాగే ధీరజ్, దీని యొక్క పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. అలాగే ప్రగతి, 95 రోజుల నుంచి 100 రోజుల పంటకాలం. ఇది కూడా పొట్టి రకం అన్నమాట. గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు TCGS 1694 విశిష్ట, ఈ రకాన్ని తిరుపతి పరిశోధన స్థానం వారు 2022లో రిలీజ్ చేశారు. చాలా మంచి దిగుబడినిచ్చే పంట, చాలా మంది రైతులు అడుగుతున్నది. దీని యొక్క పంటకాలం 110 రోజులు ఉంటుంది. అలాగే దీని యొక్క దిగుబడి 1300 నుంచి 1600 కిలోల వరకు ఉంటుంది. కనుక రైతులందరూ ఈ యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే వాళ్ళు అధిక దిగుబడిని సాధిస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ముందుగా సరైన రకాలని రైతులు ఖచ్చితంగా ఎంచుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ముందుగా క్రిమి సంహారక మందులు వాడి అది నీడలో ఆరిన తరువాతనే ఇది మనం శిలీంద్ర నాశనాలను వేసి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఒక చదరపు మీటర్కి ఖచ్చితంగా 33 మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే భూసార పరీక్షలు అనేటివి ఖచ్చితంగా చేయించాలి. రైతులు చేయించిన తర్వాత వాటికి అనుగుణంగానే ఎరువులు అనేది వాడాలి. తర్వాత జిప్సం, ఈ జిప్సంని మాత్రం ఖచ్చితంగా రైతులు వేసుకోవాలి. సో ఇవన్నీ పాటించినట్టయితే ఖచ్చితంగా రైతులు మంచి దిగుబడిని పొందుతారు.
1: మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి.

0: ప్రభాత రేఖలు.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు

యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. అనంతరం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం గురించి వివరాలు తెలుసుకుంటారు. తెలుసుకునే ముందు కొన్ని ప్రకటనలు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రొబేషనరీ ఆఫీసర్ PO పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి మరియు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస వయస్సు 2026 April 1 21 నుంచి 30 మధ్య ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ పే 48,400.

₹80, వాటితో పాటు అలవెన్సులు కూడా ఇస్తారు. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూలై 8వ తేదీ. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2026లో జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు సందర్శించాల్సిన వెబ్సైట్ https://sbi.bank.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో 10 ప్రశ్నలుంటాయి, వాటికి ఆప్షన్స్ 4 ఉంటాయి. ఆసక్తి గల శ్రోతలు వాటిని రాసుకొని వాటికి ఆన్సర్లు కనుక్కోగలరు. తెలుసుకుందాం రండి కార్యక్రమంలో మొదటి ప్రశ్న. జూన్ 2026లో భగయ్య సిల్క్, కుచాయి సిల్క్ ముండా ఆభరణాలు మరియు వెదురు కళాఖండాలకు భౌగోళిక సూచిక GI ట్యాగ్లను ఏ రాష్ట్రం పొందింది? ప్రశ్న మరొకసారి. జూన్ 2026లో భగయ్య సిల్క్, కుచాయి సిల్క్ ముండా ఆభరణాలు మరియు వెదురు కళాఖండాలను భౌగోళిక సూచిక GI ట్యాగ్లను ఏ రాష్ట్రం పొందింది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. రెండవ ప్రశ్న. న్యూరోడైవర్సిటీని జరుపుకోవడానికి మరియు ఆర్టిస్టిక్ వ్యక్తులను చేర్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం ఎప్పుడు పాటిస్తారు? ప్రశ్న మరొకసారి. న్యూరోడైవర్సిటీని జరుపుకోవడానికి మరియు ఆర్టిస్టిక్ వ్యక్తులను చేర్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం ఎప్పుడు పాటిస్తారు? ఆప్షన్ ఏ జూన్ 12, ఆప్షన్ బి జూన్ 15, ఆప్షన్ సి జూన్ 17, ఆప్షన్ డి జూన్ 18. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ జూన్ 12, ఆప్షన్ బి జూన్ 15, ఆప్షన్ సి జూన్ 17, ఆప్షన్ డి జూన్ 18. మూడవ ప్రశ్న. భారత వైమానిక దళం పాల్గొననున్న బహుళ జాతి వైమానిక పోరాట విన్యాసం పిచ్ బ్లాక్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్రశ్న మరొకసారి. భారత వైమానిక దళం పాల్గొననున్న బహుళ జాతి వైమానిక పోరాట విన్యాసం పిచ్ బ్లాక్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి సింగపూర్.

తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో నాలుగవ ప్రశ్న, జులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల రికార్డును సమం చేయడం ద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన భారతీయ క్రికెటర్ ఎవరు? జులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల రికార్డును సమం చేయడం ద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన భారతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రేణుకా సింగ్ ఠాకూర్, ఆప్షన్ బి అరుంధతి రెడ్డి, ఆప్షన్ సి దీప్తి శర్మ, ఆప్షన్ డి స్మృతి మందన. ఆప్షన్ ఏ రేణుకా సింగ్ ఠాకూర్, ఆప్షన్ బి అరుంధతి రెడ్డి, ఆప్షన్ సి దీప్తి శర్మ, ఆప్షన్ డి స్మృతి మందన. ఐదవ ప్రశ్న, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ మరొకసారి ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఏ దేశం ద్వారా ప్రదానం చేయబడింది? ప్రశ్న మరొకసారి, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఏ దేశం ద్వారా ప్రదానం చేయబడింది? ఆప్షన్ ఏ పోలాండ్, ఆప్షన్ బి స్లోవేకియా, ఆప్షన్ సి హంగేరి, ఆప్షన్ డి చెక్ రిపబ్లిక్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ పోలాండ్, ఆప్షన్ బి స్లోవేకియా, ఆప్షన్ సి హంగేరి, ఆప్షన్ డి చెక్ రిపబ్లిక్. ఆరవ ప్రశ్న, ఎన్ఎస్ తర్కష్ ఏ తరగతికి చెందిన యుద్ధ నౌక? ప్రశ్న మరొకసారి, ఎన్ఎస్ తర్కష్ ఏ తరగతికి చెందిన యుద్ధ నౌక? ఆప్షన్ ఏ శివాలిక్ తరగతి, ఆప్షన్ బి తల్వార్ తరగతి, ఆప్షన్ సి కోల్కత్తా తరగతి, ఆప్షన్ డి నీలగిరి తరగతి. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ శివాలిక్ తరగతి, ఆప్షన్ బి తల్వార్ తరగతి, ఆప్షన్ సి కోల్కత్తా తరగతి, ఆప్షన్ డి నీలగిరి తరగతి. ఏడవ ప్రశ్న, 2026-2035 కాలానికి అంతర్జాతీయ సముద్ర చట్టం ట్రిబ్యునల్ ITLOS న్యాయమూర్తిగా ఏ భారతీయ న్యాయ నిపుణుడు ఎన్నికయ్యారు? ప్రశ్న మరొకసారి, 2026-2035 కాలానికి అంతర్జాతీయ సముద్ర చట్టం ట్రిబ్యునల్ ITLOS న్యాయమూర్తిగా ఏ భారతీయ న్యాయ నిపుణుడు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ నీరు చద్దా, ఆప్షన్ బి బిమల్ ఎన్ పటేల్, ఆప్షన్ సి హరీష్ సాల్వే, ఆప్షన్ డి దల్వీర్ భండారి. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ నీరు చద్దా, ఆప్షన్ బి బిమల్ ఎన్ పటేల్, ఆప్షన్ సి హరీష్ సాల్వే, ఆప్షన్ డి దల్వీర్ భండారి. ఎనిమిదవ ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 21 ఏళ్ళు, ఆప్షన్ బి 25 ఏళ్ళు, ఆప్షన్ సి 30 ఏళ్ళు, ఆప్షన్ డి 35 ఏళ్ళు. తొమ్మిదవ ప్రశ్న, మానవ శరీరంలోని ఏ కణాలకు పునరుత్పత్తి సామర్థ్యం అత్యల్పంగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి

ఎముకలు, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి కాలేయం. 10వ ప్రశ్న. ఐఎన్ఎస్ బాజ్ అనే భారతీయ నావికాదళ వైమానిక కేంద్రం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆప్షన్ డి గుజరాత్.

ఈ పది ప్రశ్నలకు జవాబులు ఆలోచించండి. ఇంతలో ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం తెలుసుకుందాం రండి కార్యక్రమం వింటున్నారు. సమాధానాలు తెలుసుకుందాం. ఇప్పుడు 1వ ప్రశ్న. జూన్ 2026లో భగయ్య సిల్క్, కుచాయ్ సిల్క్ ముండా ఆభరణాలు మరియు వెదురు కళాఖండాలకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్లను ఏ రాష్ట్రం పొందింది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దీనికి సమాధానం ఆప్షన్ సి జార్ఖండ్. 2వ ప్రశ్న. న్యూరోడైవర్సిటీని జరుపుకోవడానికి మరియు ఆర్టిస్టిక్ వ్యక్తులను చేర్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం ఎప్పుడు పాటిస్తారు? ఆప్షన్ ఏ జూన్ 12, ఆప్షన్ బి జూన్ 15, ఆప్షన్ సి జూన్ 17, ఆప్షన్ డి జూన్ 18. దీనికి సరియైన సమాధానం ఆప్షన్ డి జూన్ 18. 3వ ప్రశ్న. భారత వైమానిక దళం పాల్గొననున్న బహుళ జాతి వైమానిక పోరాట విన్యాసం పిచ్ బ్లాక్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి సింగపూర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్ట్రేలియా. 4వ ప్రశ్న. జులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల రికార్డును సమం చేయడం ద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో సంయుక్తంగా అధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన భారతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రేణుకా సింగ్ ఠాకూర్, ఆప్షన్ బి అరుంధతి రెడ్డి, ఆప్షన్ సి దీప్తి శర్మ, ఆప్షన్ డి స్మృతి మందన. సరి అయిన సమాధానం ఆప్షన్ సి దీప్తి శర్మ. 5వ ప్రశ్న. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఏ దేశం ద్వారా ప్రదానం చేయబడింది? ఆప్షన్ ఏ పోలాండ్, ఆప్షన్ బి స్లోవేకియా, ఆప్షన్ సి హంగరీ, ఆప్షన్ డి చెక్ రిపబ్లిక్. సరి అయిన సమాధానం ఆప్షన్ బి స్లోవేకియా. 6వ ప్రశ్న. ఎన్ఎస్ తర్కష్ ఏ తరగతికి చెందిన యుద్ధ నౌక? ఆప్షన్ ఏ శివాలిక్ తరగతి, ఆప్షన్ బి తల్వార్ తరగతి, ఆప్షన్ సి కోల్కత్తా తరగతి, ఆప్షన్ డి నీలగిరి తరగతి. సరి అయిన సమాధానం ఆప్షన్ బి తల్వార్ తరగతి. ఏడవ ప్రశ్న. 2026-2035 కాలానికి అంతర్జాతీయ సముద్ర చట్టం ట్రిబ్యునల్ ITLOS న్యాయమూర్తిగా ఏ భారతీయ న్యాయ నిపుణుడు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ నీరు చద్దా, ఆప్షన్ బి బిమల్ ఎన్ పటేల్, ఆప్షన్ సి హరీష్ సాల్వే, ఆప్షన్ డి దల్వీర్ భండారి. ఆప్షన్ బి బిమల్ ఎన్ పటేల్ సరి అయిన సమాధానం. 8వ ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

0: ఆప్షన్ ఏ 21 ఏళ్ళు, ఆప్షన్ బి 25 ఏళ్ళు, ఆప్షన్ సి 30 ఏళ్ళు, ఆప్షన్ డి 35 ఏళ్ళు. సరైన సమాధానం ఆప్షన్ బి 25 సంవత్సరాలు. 9వ ప్రశ్న, మానవ శరీరంలోని ఏ కణాలకు పునరుత్పత్తి సామర్థ్యం అత్యల్పంగా ఉంటుంది? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి ఎముకలు, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి కాలేయం. ఆప్షన్ ఏ మెదడు సరైన సమాధానం. 10వ ప్రశ్న, ఐఎన్ఎస్ బాజ్ అనే భారతీయ నావికాదళ వైమానిక కేంద్రం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ సి అండమాన్ మరియు నికోబార్ దీవులు. మీరింతవరకు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. ప్రతి సంవత్సరం జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డేను నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2015 ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్రను గుర్తించడం, వాటి అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఎంఎస్ఎంఈలు మన దేశానికి వెన్నెముక వంటివి. ఇవి పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతలో స్వయం ఉపాధి, నూతన ఆవిష్కరణలకు బలాన్నిస్తాయి. ముఖ్యంగా స్థానిక వనరులను వినియోగించి స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయడంలో వీటి పాత్ర విశేషమైనది. భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తోంది. డిజిటల్ సాంకేతికత, ఈకామర్స్, నైపుణ్యాభివృద్ధి, సులభ రుణ సదుపాయాలు వంటి అవకాశాలు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మనం కూడా ఈ రంగం ఎదుగుదలకు తోడ్పడవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో, సమగ్రాభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈల పాత్ర అమూల్యమైనది. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి మనవంతు సహకారం అందిస్తూ స్థానిక ఉత్పత్తులను ఆదరిద్దాం, స్వావలంబన భారత నిర్మాణానికి తోడ్పడదాం. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 6:10. ఇప్పుడు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనుష గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తిగీతాలు, 8:00 మరియు 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 ఏకచిత్రగానం శీర్షికన సోగ్గాడు చిత్రం నుంచి పాటలు వినవచ్చు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు: 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యభగవానుని కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీమతి పి హిల్దా. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 10వ భాగం, రచన మాలతీ చందూర్ గారు, పఠనం శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలబాలికలతో పరిచయం, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని, 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్, అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వినవచ్చు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత

0: శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది, 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ టీంలు, 1,144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి

0: అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం అభివృద్దికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
1: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్, అటు దోర్నాల నుంచి వచ్చిన, తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్లో పలు వైవిధ్యభరితమైన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100%

0: మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీ బీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాగా విధిః జాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరే సంప్రాప్తః. తమిళనాడురాజ్యే వాయ్కో ఇత్యస్య నేతృత్వ ఎండీఎంకే దళేన డీఎంకే దళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమాప్తం. ప్రసిద్ధ తమిళ చలచిత్ర అభినేత నిదేశకశ్చ కే భాగ్యరాజ అద్య చెన్నైయాం పంచత్వే విలీన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి జనప్రియ మాసిక కార్యక్రమే దేశ విదేశస్య జనైః సహ స్వీయం మనోగతం వినిమయీకరిష్యతి. అమెరికా దేశస్య విదేశమంత్రి మార్కో రూబియో అవదత్ యత్ ట్రంప్ ప్రశాసనం భారతం సంయుక్త రాజ్య అమెరికాయాః అత్యంతం నికటతమేషు రణనీతిక సహయోగిషు అన్యతమం మన్యతే. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మిశ్రదేశః ఇరాన్ దేశేన సహ అంతిమ జీ సమూహస్య ద్వంద్వే ఏకం ఏకం ఇత్యంకాంతరాలేన సమతావాప్య ప్రథమతయా ఫీఫా విశ్వకప్ స్పర్ధాయాః నాకౌట్ ఇత్యేతస్మిన్ చరణే ప్రవిష్టః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య రాజధాన్యాం విక్టోరియా నగరే సంప్రాప్తః. సామాజిక అంతర్జాలీయ ప్రేషితే సందేశే శ్రీమోదినా విమానపత్తనే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పేట్రిక్ హోర్మనీ ఇత్యనేన కృత్ భవ్య స్వాగతస్య భూరి భూరి ప్రశంసా విహితా. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ సెషెల్స్ దేశః హింద్ మహాసాగరే భారతస్య ఏకః సాముద్రిక సహయోగీ దృఢః మిత్రదేశశ్చ వర్తతే. మోదీ అవోచత్ యత్ సః అస్యాః యాత్రాయాః మాధ్యమేన ఉభయోర్ దేశయోః దీర్ఘకాలీన సంబంధాన్ సుదృఢీకర్తుం నాగరిక కళ్యాణాయ సహయోగం వర్ధయితుం సంవాదం ప్రతి ఆశాన్వితో విద్యతే. అనేన సహైవ తేన విమానపత్తనే భారతీయ ప్రవాసీ జనసమూహాయ అపి హార్దికం స్వాగతార్థం ధన్యతావచాంసి జ్ఞాపితాని. గదితం చ యత్ భారతీయ ప్రవాసీభిః యథా స్వసంస్కృతిః సంరక్షితా సా శ్లాఘనీయా వర్తతే. అవధేయాస్పదం వర్తతే యత్ ప్రధానమంత్రీ నరేంద్రమోదీ సెషెల్స్ దేశస్య ఐతిహాసిక 50తమస్య స్వతంత్రతా దివస సమారోహస్య ముఖ్య అతిథిః భవిష్యతి. తమిళనాడురాజ్యే వాయ్కో ఇత్యస్య నేతృత్వే ఎండీఎంకే దళం డీఎంకే ఇత్యనేన సహ నవవర్షీయం గఠబంధనం సమాపితవాన్. దళస్య సచివః వాయ్కో వర్యః అద్య చెన్నైనగరె సామాన్య పరిషదః సభాయాః నేతృత్వం కృతవాన్. అపి చ సభాయాం గఠబంధనాత్ బహిర్గంతుం సామాన్యః ప్రస్తావః స్వీకృతః. అవధేయం చ యత్ ఎండీఎంకే దళం 17,2000తమే వర్షే డీఎంకే ఇత్యస్య నేతృత్వే జాతే ధర్మ నిరపేక్ష ప్రగతిశీల సంఘటనే సమ్మిళితః ఆసీత్. ప్రఖ్యాతః తమిళ చలచిత్రాభినేత నిదేశకశ్చ కే భాగ్యరాజః అద్య ప్రాతఃకాలే చెన్నైనగరె దివంగతః. సః 73 వర్షీయః ఆసీత్. ప్రఖ్యాతః చలచిత్ర నిర్మాతా భాగ్యరాజః చిత్తాకర్షక చిత్రకథాయాః వినోదపూర్ణ సంవాదానాం చ కృతే ప్రసిద్ధః ఆసీత్, యేన సహ తమిళ చలచిత్ర జగతి అద్వితీయం స్థానం అవాప్నోత్. తేన 25తోప్యధికాని చలచిత్రాణి నిర్దేశితాని. ప్రాయః 75 చలచిత్రే

0: आयतत्वेन उद्घोषितः। अधुना राउंड ऑफ 32 चरणे तस्य सम्मुखीकरणं ऑस्ट्रेलिया दलेन सह भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన. ఈ నెల 28, 29, 30 తేదీలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమ పరిశీలకులు ఏటి రామనాథ రావు గారు మాట్లాడుతూ, రేపు జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ, ఆదివారం నాడు జిల్లా వ్యాప్తంగా 1937 పోలియో చుక్కల కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారని, సోమ మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ సాధారణ టీకాలతో పాటు రేపు అదనంగా 2 పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రయాణంలో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా, సమీపంలోని పోలియో చుక్కల కేంద్రానికి వెళ్ళి 2 పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. ఈ ర్యాలీ డిఎం హెచ్ఓ కార్యాలయం నుండి ఎస్వి మెడికల్ కాలేజ్ వరకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు, పోలియో చుక్కలు వేయించండి, పోలియో వ్యాధిని నిర్మూలించండి, 2 పోలియో చుక్కలు బిడ్డకు పోలియో వ్యాధి నుండి రక్షణ లాంటి నినాదాలతో కొనసాగింది. అనంతరం ఎస్వి మెడికల్ కాలేజ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలియోరహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో డిఐఓ డాక్టర్ శాంతి కుమారి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రోతలు, తిరుపతి జిల్లాలో ఈ నెల 28, 29, 30 తేదీలలో పోలియో చుక్కలు వేస్తారు. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి వేయించండి. చిన్నపిల్లలకు, 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు తప్పకుండా వేయించండి పోలియో చుక్కలు. ఇప్పుడు ప్రకటన విందాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల

0: അധികാരി ആന്ധ്രപ്രദേശ്.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: శ్రోతలు, ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు.

అన్నమయ్య సంకీర్తన వాహిని. అన్నమయ్య తాను దర్శించి పులకించిన వెంకటగిరి సదస్సులను, వెంకటపతి వైభవాలను వర్ణిస్తున్నాడు. వెంకటాచలం, 10,000 శేషుల పడగనమయం, అనంత వైభవోపేతమైన మంటపాలు, నవరత్న కాంచన వేదికలు, నింగిని తాకే గోపురాలు, పతిత పావనమైన పాప వినాశం, అతులిత మహిమల ఆకాశ గంగ, పుణ్య జలాల స్వామి పుష్కరిణి, పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే శ్రీపతి పాదాలు, తిరుమలయే స్థిరమని చూపే స్వామి వరదహస్తం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11

0: లకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్ లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సెహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవిక 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్ మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా ఓజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు.

0: రిస్సీ జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనుషా గారి ప్రసంగంతో పాటు జానపద గేయాలు వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
2: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
3: నిజమే చిన్నమ్మా, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
2: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
3: బాగా చెప్తివి చిన్నమ్మా, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండి అనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
2: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదైనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
3: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: రైతు మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం ఎల్నినో ప్రభావం పశువులపై ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత సమయంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని వాతావరణ శాఖ వారు, అదేవిధంగా నిపుణులు చెబుతూ ఉన్నారు. వ్యవసాయంతో పాటు పశువులపై కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా అసలు ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎల్నినో అనేది మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరగటం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితిని మనం ఎల్నినో అని పిలుస్తున్నాము. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, గాలుల దిశలు మరియు ఉష్ణోగ్రతలపై పడుతుంది. భారతదేశంలో ముఖ్యంగా మనకి తక్కువ వర్షాలు పడటం, అధిక ఉష్ణోగ్రతలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఈ ఎల్నినో వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు మనకి చెబుతూ ఉన్నారు. అసలు ఎల్నినో అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, సాధారణ పరిస్థితులలో ఈ పసిఫిక్ సముద్రంలో చల్లటి నీరు పైకి వస్తుంది మరియు గాలులు తూర్పు నుండి పడమర వైపుకు వీచుతాయి. దీనివల్ల మనకి ఆసియా దేశాలలో వర్షాలు బాగా పడతాయి. కానీ ఈ ఎల్నినో సమయంలో సముద్రపు నీరు వేడెక్కి గాలి ప్రవాహం బలహీనపడటం వల్ల మనకి మాన్సూన్ బలహీనపడుతుంది. తద్వారా మనకి

వర్షాలు తక్కువగా ఉండటం, కరువు పరిస్థితులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వ్యవసాయంతో పాటు మనకి పశు సంవర్ధక రంగంలో కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా మనకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు వంటి అన్ని రకాల పశువులపై వేడి ఒత్తిడి పడటం, మేత కొరత ఏర్పడటం, నీటి కొరత మరి వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే ఆవులలో పాల ఉత్పత్తి తగ్గిపోవటం, వెన్న శాతం తగ్గటం, మాంస ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో రైతులు సరైన నిర్వహణ పద్ధతులు పాటించటం ద్వారా నష్టాలని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గినది వేడి ఒత్తిడి, హీట్ స్ట్రెస్ అనేది పశువులలో అధికంగా ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల పశువుల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాని ద్వారా శ్వాస వేగంగా తీసుకోవటం, నీరు తక్కువగా తాగటం, మేత తినకపోవటం ఇటువంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా పాల ఉత్పత్తి తగ్గిపోవటం మరియు పశువులు అనేవి బలహీనపడతాయి. ఇంకొక ఇబ్బంది రైతులకు ఏర్పడేది పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోవటం. ఈ వేడి అధికంగా ఉండే కారణంగా పశువులు తక్కువ మేత తీసుకుంటూ ఉంటాయి. దీని ద్వారా శరీరానికి ఏదైతే అవసరమైతుందో ఆ పోషకాలనేవి అందక పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలల్లో కూడా ఈ కొవ్వు శాతం అనేది తగ్గడం ద్వారా రైతులకి పాల ధర అనేది తక్కువగా రావటం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్య సమస్య మేత కొరత సమస్య. ఈ తక్కువ వర్షాల కారణంగా పచ్చి మేత ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. గడ్డి ఎండిపోవటం, ఎండుగడ్డి మాత్రమే అందుబాటులో ఉండటం, అది మాత్రమే మనం పశువులకు ఎక్కువగా ఇవ్వటం ద్వారా ఈ పోషకాహార లోపం అనేది ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గిపోవటం, ఎదుగుదల ఉండకపోవటం, ఎద లక్షణాలు కనబరచకుండా ఉండటం, మరల ఎదకొచ్చే సమస్యలు రావటం ఇటువంటివంతా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా గొర్రెలు మేకలలో కేవలం ఈ పచ్చి మేత మీదే ఆధారపడి ఉంటాయి కనుక మాంసోత్పత్తి తగ్గిపోవటం మరియు కోళ్లల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇంకొక ముఖ్య ప్రభావం నీటి కొరత ఏర్పడటం. ఈ ఎల్నినో సమయంలో చెరువులు, బోర్లు మరియు కాలువలలో నీటి మట్టం తగ్గిపోతుంది. తద్వారా ఈ తాగునీటి కొరత పశువులపై డీహైడ్రేషన్ సమస్యలు, ముఖ్యంగా గొర్రెలు మేకలు పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లటం ద్వారా అక్కడ నీరు అందుబాటులో లేకపోవటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. ఇంకొక ముఖ్య సమస్య ఈ ఎల్నినో ప్రభావం వల్ల కలిగేది ఈ ప్రత్యుత్పత్తి సమస్యలు. ఈ అధిక వేడి ఉండటం వల్ల ఆవులు మరియు గేదెలలో కట్టే శాతం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఎద లక్షణాలు పశువులు అనేవి కనబరచవు, మరల ఎదకు వచ్చే సమస్య అనేది ఉంటుంది. ఎద్దులలో చూసుకున్నట్లయితే వీర్య నాణ్యత కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా 2-3 సార్లు కట్టుసూదులు అనేవి వేయించుకోవలసి ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేవి మనం ఈ ఎల్నినో వల్ల పశువులలో చూస్తాము. ముఖ్యంగా వ్యాధులు కూడా ఎక్కువ అవుతాయి. ఈ వేడి మరియు వాతావరణ మార్పులు ఏర్పడటం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు పరాన్నజీవులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. నీరు అందుబాటులో లేకపోవటం వల్ల ఒక పశువు నుంచి ఇంకొక పశువు కూడా అధికంగా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనం చెప్పుకోదగ్గ వ్యాధులు ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా పొదుగువాపు సమస్యలు, చర్మ వ్యాధులు, టిక్ ఇన్ఫెస్టేషన్ ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈగల సమస్య వల్ల పాలు తక్కువగా ఇవ్వటము, శరీర బరువు తగ్గిపోవటము ఇటువంటి ప్రభావాలు అనేవి మనం పశువులలో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలలో వచ్చేటప్పటికీ ఈ మేత సమస్య అనేది అధికంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి గడ్డి నిల్వ ఉంచుకోవటం, ఎండుగడ్డి పెట్టడం ద్వారా కొంతవరకు దీని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది.

కోళ్లల్లో వచ్చేటప్పటికీ ఈ ఎల్నినో ప్రభావం, సాధారణంగా కోళ్ల శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది, దాంతోపాటు బయట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం ద్వారా తక్కువ మేత తీసుకోవటం, నీరు ఎక్కువగా తాగటం వల్ల తక్కువ గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అంతేకాకుండా మాంసోత్పత్తి కూడా గణనీయంగా 10 నుంచి 20% వరకు తగ్గే అవకాశాలనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ కోళ్లల్లో ఈ వేడిని తట్టుకోలేకపోవటం ద్వారా చనిపోయే శాతం, మరణాల శాతం కూడా ఎక్కువగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో మనం తగు జాగ్రత్తలనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా షెడ్ నిర్వహణ. షెడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక దానిపై గడ్డి లేదా తాటాకులు వేయటం, గాలి సరిగ్గా వెళ్లేలా గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవటం, లేదు కూలింగ్ పెయింట్లనేవి షెడ్డు పైన వేయించుకోవటం. అంతేకాకుండా షెడ్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉండే కొరకు

ముఖ్యంగా షెడ్ నిర్వహణ. షెడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక దానిపై గడ్డి లేదా తాటాకులు వేయటం, గాలి సరిగ్గా వెళ్లేలా గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవటం, లేదు కూలింగ్ పెయింట్లు అనేవి షెడ్డు పైన వేయించుకోవటం. అంతేకాకుండా షెడ్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉండే కొరకు ఫ్యాన్లు మరియు స్ప్రింక్లర్లు వంటివి ఉపయోగించవలసి అవసరం ఉంటుంది. తాగునీటి నిర్వహణలో చల్లటి నీరు మరియు పరిశుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పశువులకి రోజుకి 4 నుంచి 5 సార్లు నీళ్లు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఎండ సమయంలో డీహైడ్రేషన్కి గురవుతుంటాయి కనుక ఎలక్ట్రోలైట్స్, ఉప్పు, బెల్లం వంటివి నీళ్లలో కలిపి వాటికి ఇవ్వటం ద్వారా ఈ డీహైడ్రేషన్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. పోషకాహారం. ఈ పోషకాహారాలలో పచ్చి మేత నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖనిజ లవణాల మిశ్రమాలు మరియు శక్తిని పెంచే ఆహారాన్ని అధికంగా పశువులకు ఇవ్వటం ద్వారా ఈ పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు, అదేవిధంగా వెన్న శాతం తక్కువగా రావటం అనేది జరగకుండా రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ మేత నిల్వ కోసం సైలేజ్ మరియు హే తయారు చేసుకుని పెట్టుకుంటే రైతులకి ఎంతైనా రాబోయే సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఈ సైలేజ్ తయారీ అనేది చాలా సులువుగా వారు ఇంటి వద్దనే చేసుకోగలరు. దానికి ముఖ్యంగా జొన్న, సజ్జ, నేపియర్ గడ్డి ఇటువంటి మేత పంటలు సాగు చేసుకొని అవి ఇటువంటి పంటలను పాల దశలో కోసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుంత లేదా ట్యాంకులలో పొరలు పొరలుగా నింపాలి. ప్రతి పొరపై కొద్దిగా ఉప్పు మరియు మొలాసిస్ చల్లడం, బిగిగా తొక్కి గాలి లేకుండా చేయాలి. ఈ పాలిథిన్ షీట్లతో మూసివేయాలి. ఇలా 45 రోజుల తరువాత మంచి పోషక విలువలు కలిగిన గడ్డి అనేది తయారవుతుంది. అది రోజు ఈ క్లిష్ట సమయాలలో మేత కొరత ఉన్నప్పుడు దీనిని పశువులకి వాడుకోవడం ద్వారా పాల ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం లేకుండా వాళ్ళు పశువులను అనేది పెంచుకోవచ్చు. అంతేకాకుండా హే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హే తయారు చేసుకోవటానికి గడ్డిని పువ్వు దశలో కోసి 2 నుంచి 3 రోజులు ఎండలో ఆరబెట్టి వర్షం తగలకుండా నిల్వ చేసుకున్నట్లయితే ఇది చాలా వరకు వాళ్ళకి ఈ ఎల్నినో సమయం, అధిక ఉష్ణోగ్రతల సమయంలో గడ్డి అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వరి పైర్లు అనేవి కోతకొచ్చాయి కనుక ఎండుగడ్డి అలానే నిల్వ ఉంచుకోవడం కాకుండా దానికి కొంత యూరియా అనేది చల్లించుకొని అది మంచి పోషకాహార కలిగిన గడ్డిలా తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే క్లిష్ట సమయాలలో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పశువులలో ఈ ఆహార నిర్వహణ ఏ విధంగా ఉండాలి అంటే ఉదయం మరియు సాయంత్రం మాత్రమే మేత ఇవ్వటం, మధ్యాహ్నం సమయంలో మేతకు వదలకపోవటం, అదేవిధంగా పచ్చిగడ్డి అందుబాటులో ఉంచుకోవటం, ఈ మేకలకు గొర్రెలకు చెట్ల ఆకులు అందుబాటులో ఉంచుకోవటం, కోళ్ళకి విటమిన్ సి మరియు ఈ ఇటువంటివి చేర్చటం, అంతేకాకుండా మినరల్ మిక్చర్, అధిక శక్తి కలిగిన ఆహారం వాటికి ఇవ్వటం ద్వారా పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది రైతులు చేపట్టుకోగలిగినది వారి ఇంటి వద్ద ఈ పశువులకి ఆహారం కోసం అజొల్లా అనేది సులువుగా వారు ఇంటి దగ్గర పెంచుకొని పశువులకి ఆహారంగా ఇచ్చుకోవచ్చు. ఇది కేవలం చిన్న గుంతలో ఒక పాలిథిన్ షీట్ పరుచుకొని నీరు నింపి ఆవు పేడ మట్టి చేర్చినట్లయితే ఈ అజొల్లా కల్చర్ అనేది ప్రతి వారానికి ఒకసారి 2 నుంచి 3 కేజీలు ఉత్పత్తి అవ్వటం, అది మేతలాగా ఇచ్చుకోవటం ద్వారా మేత కొరత లేకుండా అదేవిధంగా మేత ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. మేత నిర్వహణతో పాటు వ్యాధుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆవులు గేదెలలో మనం పొదుగువాపు సమస్య, గాలికుంటు వ్యాధి, అదేవిధంగా హెచ్ఎస్ వంటి వ్యాధులు అనేవి ఈ సమయాలలో పెరుగుతూ ఉంటాయి.

గొర్రెలు మేకలలో పీపీఆర్ వ్యాధి, పరాన్నజీవి సమస్యలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. కోళ్లలో హీట్ స్ట్రెస్తో పాటు శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి సమయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సమయానికి టీకాలు వేయించుకోవటం, డీవార్మింగ్ అనేది చేసుకోవటం, దూడలు పుట్టినట్లయితే 2 వారాల సమయం నుంచి ప్రతి నెలకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవటం, ఈ క్లిష్ట సమయం వచ్చే ముందుగా ఇవ్వవలసిన టీకాలు సమయానుసారం ఇవ్వటం, షెడ్లను శుభ్రంగా ఉంచుకోవటం, అనారోగ్య పశువులను వేరు చేసి చూసుకోవటం, సమయానుసారం వెటనరీ వైద్యులని సంప్రదించటం ద్వారా కొంతవరకు పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్తూ ఉన్నాము. కాబట్టి దీనికి తీసుకోవాల్సిన చర్యలు, సమతుల్యమైన మేపు అందించటం, సమయానుసారం మేత నీరు అందించటం, నీటి సంరక్షణ చర్యలు ఇటువంటివంతా చేపట్టడం ద్వారా ఆర్థిక నష్టం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ఎల్నినో ప్రభావం పశు సంవర్ధక రంగంపై విస్తృతంగా ప్రభావం చూపుతుంది కనుక, సరైన నిర్వహణ పద్ధతులు, పోషకాహారం, నీటి సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు చెప్పిన పద్ధతులు పాటించటం ద్వారా రైతులు తమ పశు సంపదను రక్షించుకొని నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించి వాళ్ల పశువులని కాపాడుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. పాడి పశువులతో పాటు ఈ అధిక ఉష్ణోగ్రత ప్రభావం అనేది కోళ్లలో కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం అనేది అధికంగా ఉండి మరణాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే, చిన్న పిల్లలలో మనం బల్బులను అమర్చి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తూ ఉంటాము. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ బల్బుల సంఖ్య అనేది తగ్గించుకోవటం, బల్బులు ఏర్పరిచే ఎత్తు అనేది పెంచుకుంటూ రావటం ద్వారా సరైన ఉష్ణోగ్రత అనేది ఉండేలా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మరణాల శాతం మనం చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా పుట్టిన 7 రోజుల వరకు అతి జాగ్రత్తగా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీటికి ప్రీ స్టార్టర్ ఫీడ్ అనేది అందుబాటులో ఉంచటం, ఎందుకనగా కాక్సిడియోసిస్ వ్యాధి అనేది చిన్న కోడి పిల్లలలో ఎక్కువగా ఉండి మరణాలనేది అధికంగా సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రీ స్టార్టర్ ఫీడ్లో ఆంప్రోలియం అనే మందు కలిపి ఉంటుంది కనుక ఇది తప్పనిసరిగా చిన్న పిల్లలలో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల గుడ్ల ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా పలిచటి పొర కలిగిన గుడ్లు రావటం, తోలుగుడ్లు రావటం, తక్కువ బరువు కలిగిన గుడ్లు రావటం అనేది జరుగుతుంది. కనుక సరైన మేత అందించటం ద్వారా ఈ గుడ్ల ఉత్పత్తిని తగ్గకుండా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రాయిలర్లలో వేగంగా బరువు పెంపు అనేది ఉంటుంది. ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువగా ఉంటుంది కనుక ఉష్ణోగ్రతలు సరిగా ఉండేలాగా ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు అనేవి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు పెట్టడం ద్వారా కింద బెడ్డింగ్ తడిబారినట్లయితే దాన్ని పొడిగా ఉంచేలాగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లేనిచో వ్యాధి వ్యాప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంక్యుబేటర్లో గుడ్లు ఈ సమయంలో పెట్టినట్లయితే హ్యాచబిలిటీ శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కనుక సరైన ఉష్ణోగ్రత ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ఈ బ్రీడర్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా కోడి పిల్ల పుట్టిన వెంటనే ఈ మ్యారెక్స్ టీకా అనేది తప్పనిసరిగా ఈ సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ విషయానికి వస్తే, ఈ ఎల్నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ మార్కెటింగ్ ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగానే ఈ ధరల ప్రభావాన్ని అంచనా వేసుకొని తద్వారా వాళ్ళ ఫామ్లు అనేవి చూసుకున్నట్లయితే కొంతవరకు

0: ఈ మార్కెటింగ్ ప్రభావం వారిపై పడకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పందులలో కూడా ఈ ఎల్నినో ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. వీటిలో మనం గమనించినట్లయితే నోరు తెరిచి శ్వాస తీసుకోవటం, నాలుక బయట పెట్టి ఊపిరి తీసుకోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. కనుక అన్ని పశువులలో ఈ పందులు అనేవి చాలా సున్నితమైనవి. వీటి షెడ్ యొక్క ఉష్ణోగ్రత తప్పనిసరిగా సాధారణ స్థాయిలో ఉంచినట్లయితే అవి మరణాలకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కనుక షెడ్లకి పట్టాలు ఏర్పరచుకోవటం, తరచూ వాటిని తడుపుతూ ఉంచడం, అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో వాటిని మార్కెటింగ్కి పంపించకుండా ఉండటం, పుట్టిన పంది పిల్లలకి అనేమియా వంటివి రాకుండా ఐరన్ ఇంజెక్షన్లు వేసుకోవటం, ఇటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవటం ద్వారా చాలా వరకు ఈ ప్రభావం అనేది వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా చల్లని నీరు 4 నుంచి 5 సార్లు తప్పనిసరిగా అన్ని పశువులకి కూడా అందించటం ద్వారా ఈ ప్రభావాన్ని చాలా వరకు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ సమయాలలో వాతావరణ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోండి, ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనే దాని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమయానికి వెటర్నరీ వైద్యుణ్ణి సంప్రదించండి, నిరంతర పశువుల ఆరోగ్య పరీక్షలు చేయించండి, పేడ పరీక్షలు చేయించటం, రక్త పరీక్షలు వంటివి తరచూ చేయించుకోవటం ద్వారా వ్యాధులను ముందే తెలుసుకోవటం, తద్వారా దీని యొక్క ప్రభావం వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో సమీపంలో ఉండే పశువైద్య అధికారిని తప్పనిసరిగా సంప్రదించండి. సహాయకారంగా పనిచేయటం ద్వారా నష్టాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దినచర్యలో కొంత ముఖ్యమైన విషయాలు పాటించవలసినవి రైతులు: శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచుకోవటం, పోషకాహారం మేత సమయానికి అందించటం, గాలి ప్రసరణ కూలింగ్ షెడ్లను నిర్మించటం, నిరంతర పరిశుభ్రత వ్యాధి నివారణ చర్యలు తీసుకోవటం, పాలు పిండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం, శుభ్రత పాటించటం, అంతేకాకుండా పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండటం ద్వారా వీటి యొక్క ప్రభావాలనేది చాలా వరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం వారి యొక్క పశువులపై పడకుండా పై చెప్పిన తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి యొక్క పశువులని వారి యొక్క ఆర్థిక నష్టం చేకూర్చకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో తగు జాగ్రత్తలు పాటించటం ద్వారా వారి యొక్క పశువులపై ఎటువంటి ప్రభావం పడకుండా, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి ప్రభావం లేకుండా వారు చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలు.
1: వీరవణి తల నీవు లేచి రావమ్మా, ఝాన్సీ రుద్రమ దేవిలా కదలి రావమ్మా.

మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనుష గారి ప్రసంగంతో పాటు జానపద గేయాలు విన్నారు. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 7:59:40. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో. ముందుగా తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

0: ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాతి పాట మురారి చిత్రం కోసం ఉదిత్ నారాయణ పాడిన పాట. సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ గారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి గానం చేసిన పాట. సాహిత్యం అందించిన వారు శివ గణేష్, సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత పాట బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ గానం చేయగా, సాహిత్యం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత పాట బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ గానం చేయగా సాహిత్యం కులశేఖర్ అనంత శ్రీరామ్ అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వార్తల వివరాలు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా రెండు దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషమన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ న హో. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है.
0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్దికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా విబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినూత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డ్ ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది.

0: మా స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తుంది. ఇప్పుడు జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.

0: అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: In my humble opinion, the right way to come in quickly, or for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world, being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చటమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపీకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మున్నా చిత్రం కోసం హరిచరణ్ సాధనా సర్గం గానం చేయగా, సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం కందికొండ గారు అందించారు. పాట విందామా మరి?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట సరైనోడు చిత్రం కోసం జూబిన్ నేటియల్ సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు శ్రీమణి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good evening. This is Akashvani and I am Valsa Williams with the news at 9. The headlines. Prime Minister Narendra Modi arrives in Seychelles to attend its 50th independence anniversary celebrations as guest of honor. India gifts fast patrol vessel, ambulances, utility vehicles and laser radial boats to Seychelles for its development and security. Prime Minister Modi to share his thoughts in Man Ki Baat program on Akashvani tomorrow. Sri Ram Janmabhoomi Mandir Trust General Secretary Champat Rai and Trustee Anil Mishra resign on moral grounds.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సోగ్గాడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రంలోని పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేయగా ఆచార్య ఆత్రేయ గారు స్వరకల్పన చేశారు. కెవి మహదేవన్ గారు సంగీతం అందించారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 10:00 కావస్తుంది. ఇప్పుడు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమం మే ప్రస్తుత్ హై ప్రభాత్ ముఖోపాధ్యాయ కా సంతూర్ వాదన. समृद्ध संगीत परंपरा वाले परिवार में जन्मे प्रभात ने संतूर की दुनिया में अपनी अलग पहचान बनाई है. आपने सबसे पहले श्री दुलाल रॉय से संगीत की शिक्षा प्राप्त की. इससे पहले आपने लंबे समय तक उस्ताद साबिर खान से तबला सीखा, जिससे आप में लय और ताल की गहरी समझ विकसित हुई. आपने संतूर की विधिवत शिक्षा पंडित तरुण भट्टाचार्य और पद्मश्री पंडित भजन सोपोरी से प्राप्त की. वर्तमान में आप सारंगी वादक पद्म भूषण उस्ताद साबरी खान और सरोद वादक पद्म विभूषण उस्ताद अमजद अली खान से वाद्य संगीत की बारीकियों का प्रशिक्षण ले रहे हैं. संगीत में एमए करने वाले प्रभात ने गायन और वाद्य संगीत की विभिन्न शैलियों का ऐसा समन्वय विकसित किया है जिससे उनका संगीत मधुर और पारंपरिक दोनों बन गया है. आकाशवाणी और दूरदर्शन के ए ग्रेट कलाकार प्रभात ने भारत के साथ साथ यूरोप में भी व्यापक रूप से प्रस्तुतियां दी हैं. आपने स्पेन, फ्रांस, चिली, केनिया और नॉर्वे जैसे देशों में कार्यक्रम किए. आपने फ्रांस में आयोजित इंडिया फेस्टिवल और स्पेन में आयोजित स्प्रिंग फेस्टिवल में भी भाग लिया. हाल ही में आपने ट्यूनिशिया में ICCR द्वारा आयोजित भारत स्वतंत्रता दिवस समारोह में प्रस्तुति दी. एक रचनात्मक कलाकार के रूप में प्रभात हिंदुस्तानी शास्त्रीय संगीत में नए आयामों की खोज में निरंतर कार्यरत हैं।
4: दिस इज आकाशवाणी. इन टुनाइट्स नेशनल प्रोग्राम ऑफ म्यूजिक वी ब्रिंग यू अ संतूर रिसाइटल बाय प्रभात मुखोपाध्याय.